శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 14వ రోజు. క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 4వ తేదీ సోమవారం. ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. స్టూడియో క్లాక్లో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 46 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05 దాటి 45 సెకండ్లు. అర్చనలో క్షేత్రదర్శిని సమాచారంతో కూడిన భక్తి గీతాలు వింటారు.

ఇక ఈ క్షేత్ర దర్శనంలో ప్రముఖ శైవ క్షేత్రాలు పంచారామాల గురించి తెలుసుకుందాం. శివుడు పంచముఖుడు, నాలుగు దిక్కులా నాలుగు ముఖాలతో ఊర్ధ్వ దిశలో ఐదో ముఖంతో చూస్తూ ఉంటాడు. ఈ ఐదు ముఖాలు ఐదు నామాలతో ఐదు క్షేత్రాలుగా నెలకొన్నాయి. అవి అఘోరం అమరావతి, తత్పురుష ద్రాక్షారామం, వామదేవ సామర్లకోట, సజ్జోజాత భీమవరం, ఈశాన పాలకొల్లు. యుగ యుగాలుగా ఈ రూపాలతో పరమశివుడు పూజలందుకుంటున్నాడు. పురాణగాథల ప్రకారం తారకాసురుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. శివకుమారుడి చేతిలోనే మరణిస్తాననే వరాన్ని పొందాడు. పైగా శివుడి ఆత్మలింగాన్ని పొంది తన ఉదరంలో భద్రపరిచాడు. దీనితో తారకాసుర వధ కోసం జన్మించిన కుమారస్వామి శ్రీహరి సూచనను తండ్రి ఆజ్ఞను పొంది ఆగ్నేయాస్త్రంతో తారకాసురుని వధించాడు. అతని ఉదరంలోని ఆత్మలింగాన్ని బయటపడేలా చేశాడు. ఆ ఆత్మలింగం ఐదు ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడింది. ఇది

గమనించిన దేవతలు అవి పడిన చోటే వాటిని తక్షణం ప్రతిష్ఠించారు. అవే పంచారామక్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. ఇవి పూర్వ గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో సుప్రసిద్ధమైన ఆలయాలుగా, ఆరామాలుగా వెలసిల్లుతున్నాయి. నిత్యాభిషేకాలతో అలరారే ఈ ఆరామాల్లో మాస శివరాత్రులకు, మహాశివరాత్రికు జరిగే అర్చనలు, పూజలు బహువిశిష్టమైనవి. ఇంకా మాట్లాడుకుందాం పంచారామాల గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:16 దాటి 4 సెకండ్లు. అర్చన క్షేత్రదర్శనిలో పంచారామాల గురించి వింటున్నాం. ఇక పంచారామాల్లో ఆ శివుడి మహిమ అంతా ఇంత కాదు. అవి 5 ప్రదేశాల్లో పడిన ఆత్మలింగం ఎక్కడెక్కడ పడిందో తెలుసుకుందాం. అమరారామం, మొదటిది అమరారామం. ఇది కృష్ణానది ఒడ్డున ఉంది. ఇంద్రుడు దీన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. శివుని 5 ముఖాల్లో ఇది అఘోర రూపం. అమరేశ్వరునిగా పూజలు అందుకుంటున్న ఈ లింగం 16 అడుగుల ఎత్తుతో సమున్నతంగా కనిపిస్తుంది. గర్భాలయం 2 అంతస్తులు ఉంటుంది. అభిషేకాలను పై అంతస్తు నుంచి నిర్వహిస్తారు. 3 ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్థివేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు పేర్లతో శివుడు కొలువై ఉన్నాడు. ఇక ఇతర శివ పరివారమంతా ఆరాధనలు అందుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారి పేరు శ్రీ బాలచాముండేశ్వరి. బౌద్ధుల కాలంలో ఆ మతవ్యాప్తి కోసం ఆచార్య నాగార్జునుడు అమరావతిలో విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పాడు. ఆనాటి అవశేషాలను పురావస్తు శాఖ సేకరించి మ్యూజియం ఏర్పాటు చేసింది. కృష్ణదేవరాయలు అమరావతి

క్షేత్రంలో గోపురాలు నిర్మించి ఎంతో అభివృద్ధి చేశారు. మహాశివరాత్రి నాడు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా విందాం అమరావతి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అర్చన క్షేత్రదర్శినిలో పంచారామాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇక పంచారామాల్లో రెండవది ద్రాక్షారామం. సూర్యుడు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని భీమేశ్వరుడుగా కొలుస్తారు. శివుని ఐదు ముఖాల్లో ఇది తత్పురుష రూపం. సప్తగోదావరి తీర్థంగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయం దక్షిణ కాశీగా పేరు పొందిన ద్రాక్షారామంలో ఉంది. ఇక్కడ అమ్మవారి పేరు శ్రీ మాణిక్యాంబాదేవి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది ఒకటి. శివుడి భుజంపై ఉన్న సతీదేవిని శ్రీ మహావిష్ణువు ఖండిస్తున్నప్పుడు ఆమె కణత భాగం పడిన స్థలంగా దీని పురాణాలు వర్ణించాయి. ఆలయానికి నాలుగు పక్కల ఎత్తైన గోపురాలు శిల్పకళ నైపుణ్యం కనువిందు చేస్తాయి. క్షేత్రపాలకుడు శ్రీ లక్ష్మీనారాయణుడు తూర్పు చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయంలో భీమేశ్వరలింగం భోగలింగం కాబట్టి సుగంధ ద్రవ్యాలు కలిపిన జలాన్ని ఇక్కడ అభిషేకిస్తారట. 10 అడుగుల భీమేశ్వరుడి ఆలయంలో గర్భాలయం 2 అంతస్తులుంటుంది. అభిషేకాలను పై అంతస్తు నుండి నిర్వహిస్తారు. లింగం తెలుపు నలుపు ఛాయల్లో ఉంటుంది. ఇక్కడ పలు దేవీ దేవతల ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇంకా మాట్లాడుకుందాం పంచారామాల గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇక పంచారామాల్లో మూడవది కుమారారామం. కుమారారామం కుమారస్వామి ప్రతిష్ఠించిన వామదేవ స్వరూపుడు ఇక్కడ కుమార భీమేశ్వరునిగా పిలుపులు అందుకుంటున్నాడు. ఇది యోగలింగం. సామర్లకోటలో రైల్వే స్టేషన్కు సమీపంలో ఉంది. అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరి. క్షేత్రపాలకుడు మాండవ్య నారాయణుడు. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యులు నిర్మించినట్టు ఆధారాలున్నాయి. రెండు అంతస్తుల ఈ ఆలయంలో శివలింగంపై చైత్ర వైశాఖ మాసాల్లోని ఉదయ సంధ్యల్లో సూర్యకిరణాలు పడడం ఎంతో విశేషం. ఇది చూడడానికి భక్తులు విశేషంగా వస్తారు. ఆలయ ఆవరణలో భీమకుండంలో స్నానం చేస్తే సర్వపాపహరంగా భక్తులు భావిస్తారు. కార్తీక మాసంలోనూ మాస శివరాత్రుల్లోనూ భక్తులు విశేషంగా స్వామిని దర్శించి అర్చిస్తారు. మహాశివరాత్రి రోజున ఎంతో బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా మాట్లాడుకుందాం పంచారామాల గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:47 దాటి 31 సెకండ్లు. పంచారామాల గురించి తెలుసుకుంటున్నాం అర్చనలు. ఇక పంచారామాల్లో 4వది సోమారామం. సద్యోజాత రూపమైన ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడట, అందుకే ఇది సోమారామంగా పేరు పొందింది. పౌర్ణమి రోజున చంద్రుడి షోడశ కళలతో

వర్ణంలో కనువిందు చేసే ఈ లింగం కృష్ణపక్షంలో క్రమేపీ వన్నె తగ్గి అమావాస్య నాడు బూడిద వర్ణంలో కనిపిస్తుందట. తిరిగి శుక్లపక్షంలో ఛాయ క్రమేపీ పెరుగుతూ పౌర్ణమి నాటికి శ్వేతవర్ణంలో వస్తుంది. భీమవరం సమీపంలోని గునుపూడిలో ఉన్న సోమారామంలో కార్తీక మాసంలో మాస శివరాత్రిలో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణాదేవి, క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. దీన్ని చాళుక్య భీముడు నిర్మించాడని పురావస్తు శాస్త్రాల అభిప్రాయం.

సమయం 6:52. క్షేత్రదర్శనంలో పంచారామాల గురించి తెలుసుకుంటున్నాం. పంచారామాల్లో ఆఖరిది క్షీరారామం. ఈశాన స్వరూపుడైన ఈ శివలింగాన్ని మహావిష్ణువు ప్రతిష్ఠించాడని ప్రతీతి. తారకాసురుడి ఆత్మలింగంలోని కొప్పు భాగం అంటే ఊర్ధ్వముఖంగా ఉండే ఈశాన రూపం క్షీరపురంలో పడిందని స్థలపురాణం చెప్తోంది. త్రేతాయుగంలో శ్రీరాముడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గురువైన సాందీపుడు దర్శించిన క్షేత్రంగాను ఇది విఖ్యాతి పొందింది. ముని బాలకుడైన ఉపమన్యుడు శిశుప్రాయంలో పాలు లేక సతమతమవుతున్నప్పుడు శివుడు తన త్రిశూలంతో ఇక్కడి భూమిపై గుచ్చాడని, అక్కడి నేలలోంచి స్వచ్ఛమైన పాలు ఉబికి వచ్చి కొలనుగా మారాయని, ఆ పాలకులనే నేటి పాలకొల్లుగా మారిందని ఈ క్షేత్ర మహత్యం వెల్లడిస్తోంది. గోస్తనీ నదీ తీరాన నెలకొన్న ఈ ఆలయంలో శివుని కొప్పు భాగం దర్శనమిస్తుంది. కాబట్టి ఆయన కొప్పులింగేశ్వరుడుగా పేరు పొందారు. అమ్మవారి పేరు పార్వతీదేవి, క్షేత్రపాలకుడు శ్రీ మహావిష్ణువు. కార్తీక మాసంలో మాస శివరాత్రుల్లో విశేష పూజలు, శివరాత్రి సందర్భంగా మహోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తారు. ఈ ఆలయంలో శివకేశవ పరివార దేవతలకు కూడా ఉపాలయాలున్నాయి. వాటన్నిటికీ గోపుర విమానాలు ఉండడం ఇక్కడ విశేషం. ఇక్కడ ఆలయంలో ఉన్న గోపురం ఎత్తుగా ఉండడం వల్ల దీనికి పెద్ద గోపురం అనే పేరు కూడా వచ్చింది. ఇది ఈనాటి క్షేత్రదర్శిని. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. లిపులేఖ్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలని భారత్, చైనా యోచిస్తుండడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. ఆ పైన ఉదయం 8:30 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం నాటికి తొలి ఫలితాల ధోరణులు వెలువడే అవకాశం ఉంది. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలాగా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అస్సాంలో మొత్తం 126 సీట్లు, కేరళలో 140 సీట్లు, పుదుచ్చేరిలోని 30 సీట్లకు 9 తేదీన ఓటింగ్ జరిగింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో మొదటి విడతగా 152 స్థానాలకు 23 తేదీన పోలింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో 2 దశ కింద 142 నియోజకవర్గాలకు గత నెల 29వ తేదీన ఓటింగ్ జరిగిన విషయం శ్రోతలకు తెలుసు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట్ర వ్యాప్తంగా 77 కేంద్రాల్లో ప్రారంభమవుతుంది. మొత్తం 294 సీట్లలో 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే ఈవేళ కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా పోలీసులు, రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాల మోహరింపుతో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 200 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఈ ప్రక్రియ అంతా రిటర్నింగ్ అధికారులు, సహాయక రిటర్నింగ్ అధికారుల నియంత్రణలో ఉంటుంది. అలాగే సాధారణ అబ్జర్వర్లు, పోలీస్ అబ్జర్వర్లు కూడా పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా నియమించడం ఇదే తొలిసారి.

కౌంటింగ్ ప్రక్రియను సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లతో కూడిన బృందం నిర్వహిస్తుంది. సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉంటారు. మైక్రో అబ్జర్వర్ మాత్రం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి అయి ఉండాలని ఎన్నికల కమిషన్ అంతకుముందు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలను ఎన్నికల కమిషన్ రద్దు చేసినందువల్ల అక్కడ మే 21వ తేదీన తిరిగి పోలింగ్ నిర్వహించి 24వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. పశ్చిమ బెంగాల్లో అందువల్ల 293 నియోజకవర్గాల మాత్రమే ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతోంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 140 కౌంటింగ్ కేంద్రాల్లో తుది విడత సన్నద్ధతను ఉన్నతాధికారులు నిన్న సమీక్షించారు. లెక్కింపు సజావుగా క్రమబద్ధంగా జరిగేలాగా కౌంటింగ్ కేంద్రాల లోపల వెలుపల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారులతో సహా సిబ్బంది అందరూ కొత్తగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ కలిగిన ఫోటో గుర్తింపు కార్డులను తప్పనిసరిగా ధరించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సన్నద్దం కావడానికి అన్ని పార్టీలు తమ పోలింగ్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించాయి. కాగా ఓట్ల లెక్కింపు సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ డిఎంకే, టీవీకే పార్టీలు ఎన్నికల కమిషన్కు లేఖ రాశాయి. రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రతలను పరిరక్షించేలాగా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాయి. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కేంద్ర పాలిత ప్రాంతంలోని 6 నిర్దేశిత కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ లెక్కింపు ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 294 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యం తేలనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రక్షా త్రివేణి సంఘం, వేర్ టెక్నాలజీ, ఇండస్ట్రీ అండ్ సోల్జరింగ్ కన్వర్జ్ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన నార్త్ టెక్ సింపోజియంను ప్రారంభించనున్నారు. కార్యాచరణ సవాళ్లను అధిగమించడానికి, అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి సమన్వయం చేసేందుకు ఈ సింపోజియం ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ప్రైవేట్ రక్షణ సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు, స్టార్టప్లు, సైనిక విభాగాల్లో ఆవిష్కర్తలు ఇందులో పాల్గొంటారు. తమ సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలు ప్రదర్శించడానికి 280కి పైగా కంపెనీలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని భారత సైన్యానికి చెందిన నార్థర్న్ కమాండ్, సెంట్రల్ కమాండ్, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, భారతీయ పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం, ఖనిజ వాయు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 1900కు పైగా దాడులు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయి. 46,313 మెట్రిక్ టన్నుల భారతీయ వంట గ్యాస్ సరుకుతో వస్తున్న మార్షల్ ఐలాండ్స్కి చెందిన ఎంటీ సర్వశక్తి అనే నౌక నిన్న హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ నెల 13వ తేదీకి ఈ నౌక విశాఖపట్నం చేరుకుంటుంది. మరోపక్క జూన్ నెలలో చమురు ఉత్పత్తి లక్ష్యాలు పెంచేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఓపెక్ ప్లస్ సూత్రప్రాయంగా అంగీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిష్క్రమణ తర్వాత నిన్న మొదటిసారిగా సమావేశమవుతూ ఓపెక్ ప్లస్ వచ్చే నెలలో రోజుకు సుమారు 188,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచేందుకు అంగీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైదొలిగిన తర్వాత ఇరాన్తో కలిపి ఓపెక్ ప్లస్లో ప్రస్తుతం 21 సభ్యదేశాలున్నాయి. పశ్చిమాసియాలో కాల్ముల విరమణ ఒప్పందం ఒత్తిడిలో ఉన్నప్పటికీ వివాదాన్ని ముగించేందుకు ఇరాన్ ప్రతిపాదించిన రోడ్ మ్యాప్లోని కీలక అంశాలను అమెరికా తిరస్కరించడంతో రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. యుద్దాన్ని ముగించే లక్ష్యంతో టెహ్రాన్ ప్రతిపాదించిన 14 పాయింట్ల ప్రణాళికపై అమెరికా స్పందించిందని,
ప్రస్తుతం ఆ ప్రతిస్పందనను సమీక్షిస్తున్నామని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఇస్మాయిల్.

0: సందర్భంగా తెలియజేశారు. అయితే తాను ఆ ప్రతిపాదన పరిశీలించాని, అది ఆమోదయోగ్యం కాదని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా రతన్పూర్ గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మరణించారు, 1 తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణనష్టం పట్ల ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తీవ్ర సంతాపం వ్యక్తం చేసి 4 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోతిహారి నుండి ముజఫర్పూర్ వైపు వేగంగా వెడుతున్న మారుతి స్విఫ్ట్ కారు ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లిపులేక్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలని భారత్, చైనా యోచిస్తుండడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతం తమ భూభాగమని ఖాట్మండు వాదిస్తోంది. తీర్థయాత్ర కోసం రౌట్ ఖరారు చేసే ముందు నేపాల్ను సంప్రదించలేదని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే లిపులేక్ తమదేనని మన దేశం మొదటి నుంచి స్పష్టం చేస్తోంది. జూన్ ఆగస్టు మధ్య యాత్ర జరుగుతుందని భారత్ ప్రకటించిన కొద్ది రోజులకే నేపాల్ నుంచి ఈ అభ్యంతరం వ్యక్తమైంది. ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ పైన 4 తేడాతో విజయం సాధించింది. ఈరోజు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజార్ విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. లిపులేక్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలన్న భారత్, చైనా యోచనపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇది మన చట్టం. డిజిటల్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ డేటా ప్రొటెక్షన్. సిడాక్ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం కార్యక్రమంలో డిపిడిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఈ అంశం గురించి తెలియజేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీనియర్ డైరెక్టర్ చంద్రపాటి అప్పల సత్యనారాయణ మూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు.
1: నమస్కారం సార్.
0: ఈ డిపిడిపి అని ఇటీవల వినబడుతుంది, దీని గురించి ఏ రకంగా ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది తెలియజేయండి.
1: సో డిపిడిపి అంటే మీరు ఇందాక చెప్పినట్టు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. ఇది యాక్చువల్గా 2019లోనే ఇనిషియేట్ చేశారు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్. అయితే అందులో మొత్తం డేటాని ప్రాసెస్ చేసి ఏదైనా బయటకు పంపించడానికంటే, ఇప్పుడు మనకు మీకు తెలుసు వివిధ ఎంఎన్సీస్ ఆర్ వర్కింగ్ హియర్, మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి, అంటే మనం బిజినెస్ ఓపెన్ చేసాం గ్లోబల్ బిజినెస్ ప్రకారం. ఇప్పుడు ఈ గ్లోబల్ లైక్ గూగుల్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫేస్బుక్ అయినా అవ్వచ్చు, ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ అట్ యుఎస్, ఇవి మన డేటా కలెక్ట్ చేస్తున్నాయి. ఈ డేటాని తీసుకెళ్ళి వాళ్ళ యొక్క దేశంలో

0: డేటా సెర్వర్స్ లో పెడుతున్నాయి. అంటే అవి ఎంతవరకు ఈ డేటాని మన పర్సనల్ డేటాని పెడుతున్నాయి అన్న విషయంకి ఎటువంటి చట్టం లేదు అప్పటి వరకు. ఈ చట్టంలోని ఈ 2019లోనే ఎటువంటి డేటా అయినా మన దేశం నుంచి ప్రాసెస్ చేసి మరో దేశానికి వెళ్ళేటప్పటికి కొన్ని పరిమితులు విధించాలని ఈ బిల్లును తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది మన దేశ పౌరుల ఇన్ఫర్మేషన్, అది వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేకపోతే మరేదైనా ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. అంటే మనం వ్యక్తిగతంగా కాకుండా ఇతరుల ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేసే అవకాశం ఉంటుంది ఇంటర్నెట్లో. సో దీన్ని రిస్ట్రిక్ట్ చేసి ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయగలము అంటే 2019లోనే మొత్తం అంతా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అన్న దాని మీద వచ్చింది. అప్పుడు ఏంటంటే కొన్ని అంటే ఈ బిల్లుని ప్రాసెస్ చేసే ముందు ఇది పబ్లిక్ పెడతారు. సో పబ్లిక్ నుంచి వచ్చిన కొన్ని ఇన్పుట్స్ వల్ల ఈ బిల్లు కొంచెం లేట్ అయింది. బట్ 2023లో మన దేశం సౌరవ్ బహుమతి ప్రకారం మనం దాన్ని ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయొచ్చు అన్నది గవర్నమెంట్ కెన్ టేక్ ఏ డెసిషన్ అన్న విధంగా పెట్టారనమాట. అంటే ఆ సెంటెన్స్ని పూర్తిగా డేటాని ఎంత ఆపేయకుండా సో ఎక్కడెక్కడ ఆపచ్చు అన్నది మన దేశ చట్టాల ప్రకారం మార్పులు చేసుకోవచ్చు అన్నది చేంజ్ చేసి మొన్న 2023లో ఆగస్ట్ 11లో పార్లమెంట్ 2 లోక్సభ రాజ్యసభ 2 ఈ బిల్లును పాస్ చేశాయి. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన డేటాని మన పర్సనల్ డేటాని వ్యక్తిగత డేటాని సమాచారాన్ని గుప్తంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత.
1: అయితే మామూలుగా పూర్వం పెద్దలు అనేవాళ్ళు ఒక మాట, ఇంటి గుట్టు వ్యాధి రట్టు అనేవాళ్ళు.
0: అవును,
1: ఇంటి విషయాన్ని గుట్టుగా పెట్టుకున్నప్పుడే మనం గౌరవంగా బతకగలం. అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ చెప్పే మీ డిపిడిపి యాక్ట్ కూడా మన దేశానికి సంబంధించి మన పౌరులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దానిపైన అధికారం కానీ ఆ గోప్యత కానీ ఆ హక్కు మనపై మన దగ్గర ఉండాలి. లేనట్లయితే ఎదుటి వాళ్ళు దాన్ని దుర్వినియోగపరిచే
0: అవకాశం ఉంది. ఈవెన్ దో ఏ కంపెనీ ఇస్ కలెక్టింగ్ ద డేటా అంటే ప్రాసెస్ చేసినప్పుడు మన దగ్గర తీసుకున్నప్పుడు మన డేటాని తీసుకున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఏ కంపెనీ అయినా వ్యక్తిగతంగా అయినా, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గర మిమ్మల్ని కలిసి మీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అనుకోండి, మీ పర్మిషన్ లేకుండా మరొకరికి ప్రాసెస్ చేయడం కానీ మరొకరికి ఇవ్వడం కానీ చేయకూడదు. అది ఈ చట్ట పరిమితుల లోబడి చేయాలి. అటువంటి కాకుండా ఇటువంటి డేటా అయినా ప్రాసెస్ చేసి మరొకరికి ప్రాసెస్ చేస్తే 250 కోట్ల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది గరిష్టంగా. సో ఇది ఫస్ట్ మనకి ఇచ్చే ఫస్ట్ ఫీచర్ ఏంటంటే రైట్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్సనల్ డేటా ప్రాసెస్ అని అన్నారు. అంటే ఎవరైనా ఒక డేటాని వ్యక్తిగత సమాచారాన్ని ప్రాసెస్ చేసినప్పుడు, ప్రాసెసింగ్ అంటే ఇక్కడ ఏంటి, కలెక్టింగ్ ద డేటా, యూజింగ్ ద డేటా అంటే మీ డేటా నేను కలెక్ట్ చేస్తున్నాను. మీరు అమెజాన్లో ఒక బుక్ కొన్నారు, ఈ అమెజాన్లో బుక్ కొన్నప్పుడు మీకు ఏమవుతుంది, జనరల్గా బుక్ కొనకపోయినా రిజిస్టర్ చేసినప్పుడు మీరు యాక్సెస్ చేసి ఈ పలానా బుక్ కొనాలి అని అనుకుంటున్నారు, అనుకుని కొనలేదు. మీరు ఏం చేస్తారు, తర్వాత కొందామని ఉద్దేశంతో కొనకుండా మీరు డ్రాప్ అయిపోయారు. కానీ మీరు తర్వాత అదే అంటే అమెజాన్కి వెళ్ళకపోయినా మీరు ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేసినా మరొక లేదంటే ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేసేసిన మీకు బుక్స్ ఆ బుక్ యొక్క అడ్వర్టైజ్మెంట్ పక్కన వస్తుంది.
1: అంటే మనం ఏ ఇంట్రెస్ట్ చూపించామో దానికి సంబంధించిన డేటా వాళ్ళ దగ్గర ఉండిపోయింది కాబట్టి ప్రాంప్ట్ చేస్తూ ఉంటారు.
0: ప్రాంప్ట్ చేసి అంటే వాళ్ళు మీ దగ్గర ఉన్న డేటా ఎటువంటి డేటా కలెక్ట్ చేశారు, ఈ ఎగ్జాంపుల్లో మీరు ఒక థ్రిల్లర్ బుక్ కొంటున్నారు, కొనాలనుకున్నారు, అది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు, అది వాళ్ళ దగ్గర పెట్టుకొని అంటే ఈ డేటాని మళ్ళీ మీకే అడ్వర్టైజ్మెంట్గా ఇస్తున్నారు. అంటే మీరు నెక్స్ట్ డే కానీ రెండో రోజు కానీ తర్వాత రోజు కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే అదే డేటా మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో వస్తుంది. అంటే ఏంటి అర్థం, ఇక్కడ మీ దగ్గర ఉన్న డేటా ఆల్రెడీ కలెక్ట్ చేసింది గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఆర్ అమెజాన్ కానీ, అదే డేటాని మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ లేదు మీరు అన్నట్టు మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇదే టాపిక్ మొదటి యాక్సెస్ చేశారు కాబట్టి, అంటే మీరు ఎలక్షన్స్ 2023 అన్నారు అనుకోండి, ఆ ఎలక్షన్కు సంబంధించిన వీడియోలన్నీ మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలోనో లేకపోతే మీకు ఇంట్రెస్టెడ్ రూపంలో వస్తుంటాయి. అంటే ఇక్కడ డేటా కలెక్ట్ చేశారు, మీ డేటాని ప్రాసెస్ చేశారు, ఆ డేటానే ఒక ఆయుధంగా అనగానే నేను చెప్పను కానీ మాధ్యమంగా వాడుకొని మీకే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు.
1: ఇంకొకటి అండి, చాలా విషయాల్లో మనము కొన్ని వస్తువులు కొనేటప్పుడు గివ్ యువర్ డీటెయిల్స్ అంటాడు, మీ అడ్రస్ అంటాడు, మీ ఫోన్ నంబర్ అంటాడు, ఈమెయిల్ అంటాడు, ఇవన్నీ ప్రాసెస్ చేసి రిజిస్టర్ అయ్యి ముందుకు వెళ్ళలేము. ఈ లోపల మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చినట్టే కదా.
0: అంతే కదా.
1: సో ఇప్పుడు మీరు అన్నట్టు దానికి ఏ రకమైన చర్యలు చేపట్టారు, ఒకవేళ అలా మన డేటా కనుక తస్కరించబడి లేదంటే దుర్ఉపయోగం జరిగింది అని తెలిస్తే ఒక సామాన్యుడిగా ఏ రకంగా రియాక్ట్ కావాలి?
0: కరెక్ట్, అదే వాటి కోసమే ఈ డిపిడిపి బిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా మనం ఫస్ట్ ఏదైనా

0: ఒక అవసరాని కోసం కానీ లేకపోతే మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఒక వెబ్సైట్లో రిజిస్టర్ చేస్తున్నామంటే మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది మనం ఎంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా వాళ్ళకి కావాలా. సపోజ్ లేస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏదైనా ఒక ఆన్లైన్ గేమ్ ఆడాలి అంటే ఏదైనా ఆన్లైన్ గేమ్ వెబ్సైట్ ఏం చేస్తుందంటే మీ డీటెయిల్స్ కావాలని అడుగుతుంది, మీ ఏజ్ కావాలని అడుగుతుంది. ఎందుకంటే బేసికల్గా మీ యొక్క వృత్తి, మీ యొక్క వయస్సు, మీ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు మీకు అనుగుణంగా గేమ్స్ క్రియేట్ చేశారు. బిగ్ ఉన్న లైక్ నవల్స్ కానీ గేమ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగతంగా వయసు బట్టి కూడా మనం విభజీకరించవచ్చు, లేదు అంటే మీకున్న ఇంట్రెస్ట్ బట్టి విభజీకరించవచ్చు. సో ఈ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు మీ క్రెడిట్ కార్డులు కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎందుకంటే ఒక ఆన్లైన్ గేమ్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే కొంతవరకే ఫ్రీ ఉంటుంది, 1, 2, 3, 4 రౌండ్లు. 5వ రౌండ్ కావాలంటే మీరు పేమెంట్ చేయాలి. మీరు పేమెంట్ చేయాలి అంటే మరి మీరు ట్రాన్స్ఫర్ చేయడం అది టైం తీసుకుంటుంది. సో వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళకి అంత అది ఉపయోగం కలదు. అందుకని ఈ క్రెడిట్ కార్డు బిల్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు బిల్లింగ్ చేస్తాం,
1: డిడక్ట్ అయిపోతుంది
0: అనే ఉద్దేశంతో అది అంటే అది వాళ్ళకి అనుకు ఉపయోగం అవ్వచ్చు, కొందరికి పర్సనల్గా గేమ్లో డిస్టర్బ్ లేకుండా ఉన్న ఉపయోగించవచ్చు. సో ఈ పరిమితులు మనం తెలుసుకోవాలి. ఒకవేళ నేను క్రెడిట్ కార్డు ఇస్తే నా క్రెడిట్ కార్డు నుంచి ఆటోమేటిక్గా డబ్బులు అయిపోతాయి, నా మీద నా కంట్రోల్ లేదు. మీ ఒక విధంగా మీ ఒక ఆన్లైన్ గేమింగ్ అనేది ఒక వ్యసనంగా మారితే మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీ క్రెడిట్ కార్డు బిల్లింగ్ కూడా అంతే విధంగా పెరిగిపోతుంది. సో ఆ కంట్రోల్స్ అన్నది మనం ఈ వ్యక్తిగత ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ క్రెడిట్ కార్డు మీద మీరు పరిమితులు విధించుకోవచ్చు. ఏమని, నేను ఒక రోజులో 5,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టగలను. ఇప్పుడున్న క్రెడిట్ కార్డు కంపెనీస్ సిటీ బ్యాంక్ అవ్వండి, SBI అని వాళ్ళు మనకి మన యాప్లోనే అవకాశం ఇస్తున్నారు. ఒక రోజులో నేను 5,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అన్నది మనం పరిమితి పెట్టించుకోవచ్చు ఆటోమేటిక్గా.
1: ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్ గెలిచి రచ్చ గెలవాలి, ఫస్ట్ మనమే కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో ఉన్నప్పటికీ ఏదైనా మన ఇన్ఫర్మేషన్ బయటికి పోయి మన పట్ల మన ఇన్ఫర్మేషన్తో దుర్పయోగం జరిగినట్లయితే అప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వరకు వెళ్లాల్సి వస్తుందంట.
0: అంతేగా, ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీస్ అన్ని మీకు చెప్పి అది చెప్పకుండా చెయ్యట్లేదు, ప్రత్యేకంగా మీకు చెబుతాయి. మీ క్రెడిట్ కార్డు మీ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు క్లిక్ కొడుతుంటారు,
1: యాక్సెప్ట్ చేస్తేనే
0: ముందుకెళ్తారు. కానీ మనలో ఎవరు కూడా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవం, ఎందుకంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్న డాక్యుమెంట్ మీకు మినిమం 5 పేజీల నుంచి ఇవిందో ఒక్కొక్కసారి 20 పేజీల వరకు ఉంటుంది. మనం గేమ్ ఆడాలన్న ఉత్సుకతతో లేకపోతే ఆ ఆన్లైన్ ఐటెం కొనాలన్న ఉత్సుకతతో మనం అవి చదవం ముందు. ఎందుకంటే మనం ఆఫర్ చూస్తాం 50%కి ఈ ఐటెం దొరుకుతుంది ఫిజికల్ షాపింగ్ అని అనగానే ఆ 50% తీసుకోవడానికి ఆ రోజే ఉంటుందన్న ఉత్సుకతో ఇమీడియట్ గా రిజిస్టర్ చేస్తాం. ఆ రిజిస్టర్ చేసి ఆ టర్మ్స్ అండ్ కండిషన్ అవాయిడ్ చేస్తాం. ఈ టర్మ్స్ అండ్ కండిషన్లో ప్రత్యేకంగా వీళ్ళందరూ చెప్తారు, మీ ఇన్ఫర్మేషన్ మేము వాడుకుంటాము, మీ ఇన్ఫర్మేషన్ మా మార్కెటింగ్ అవసరాలకు వాడుకుంటాము. కానీ ఇక్కడే ఒక పాయింట్, DPDP బిల్ అంటేది ఎటువంటి మార్కెటింగ్ అవసరాలు కూడా చెప్పాల్సి వస్తుంది. మీ ఇంటర్నల్ అంటే ఇప్పుడు నేను ఒక అగ్రిమెంట్ చేశానంటే మీకు నాకు ఒక అగ్రిమెంట్ అయిందంటే ఐదర్ యూ ఓన్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఆర్ ఐ కెన్ యూజ్ ఇట్, బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. బట్ ఈ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ నీ థర్డ్ పార్టీ ఆర్ నీ థర్డ్ పార్టీ వెండర్స్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ కానీ వాడకూడదు. సో ఆ వాడి ఉంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వాళ్ళు పెట్టి ఉంటారు, అవి మనం చదవకపోతే సో మనమే లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది,
1: తప్పు చేసినట్టు అవుతుంది.
0: అవును, అందుకనే మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలి. చదివితే అప్పుడు మనకున్న హక్కులేంటి, మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం దానికోసం ఈజీగా పోరాడవచ్చు ఈ DPDP బిల్లుతో.
1: ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అంటే వాళ్ళకు అనుకూలంగానే రాస్తారు జనరల్గా, ఏదైనా ఏ మార్కెటింగ్ చేసేవాళ్ళైనా కానీ వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటారు. కానీ అవి చట్ట పరిధిలోకి ఉన్నాయా లేదా అని తేల్చుకోవాలనేది మనం దాన్ని ఒకసారి చదివితే మనము ఎంతవరకు వీళ్ళకి యాక్సెస్ ఇస్తున్నాము, ఎంతవరకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఇది ఎంతవరకు సబబు అని తెలియాలంటే మనం కూడా ఒకసారి చదివి తెలుసుకోవాలంటారు.
0: చదివి తెలుసుకుంటే అది మనకు మంచిది. ఎందుకంటే రేపు ఎప్పుడైనా మన ఇన్ఫర్మేషన్ మరొక థర్డ్ పార్టీ ద్వారా కానీ లేకపోతే థర్డ్ పార్టీ కాలర్ మనకు కాల్ చేస్తున్నా కానీ మనం అడిగే హక్కు ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వచ్చింది, మేము అమెజాన్ నుంచి కలెక్ట్ చేసుకున్నాము అండ్ మీకు చేస్తున్నాం అనగానే మనం అదే పాయింట్ని రికార్డ్ చేసుకుని మనం అమెజాన్ మీద పోరాటం చేయవచ్చు ఈ DPDP బిల్లు ద్వారా. సో అందుకని చదవడం అనేది చాలా ముఖ్యం ఇక్కడ.
1: అయితే మనము అలా మన ఇన్ఫర్మేషన్ దురుపయోగం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళని నా ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడగాలి. అది యాక్సెస్ కనుక వాళ్ళు రివీల్ చేస్తే దెన్ వీ కెన్ గో అండ్ ఫైల్ ఏ కేస్. ఎక్కడ ఫైల్ చేయాలి
0: ఇది? ఇప్పుడు ఈ DPDP బిల్ అనేది బేసికల్గా మామూలుగా

0: మన చట్టాలు ఎలాగో ఉన్నాయో చట్ట ప్రకారంగానే కోర్టులోనే ఫైల్ చేయొచ్చు, కన్జ్యూమర్ ఫైల్లో చేయొచ్చు. సో మిగతా అన్ని చట్టాలు ఎలాగా ఉంటున్నాయో అదే విధంగా ఈ ప్రాసెస్ ఉంది. ఇది ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోనే చేయాలని ఏమీ లేదు. సో ఆ కోర్టు ఈ డిపిడిపి బిల్ కింద మనకు ఫేవర్గా ఇచ్చే అవకాశం ఉంది.
1: మూర్తి గారు, ఒక విషయము, ఉదయం లేస్తూనే సాయంత్రానికల్లా దాదాపు 7-8 మార్కెటింగ్ కాల్స్ వస్తుంటాయండి. మీరు ఎందుకు ఫోన్ చేశారు, ఎవరిచ్చారు మా నెంబర్ అని అడిగితే మాకు డేటా వచ్చిందండి, డేటా ఉన్నప్పుడు ఫోన్ చేస్తున్నామంటారు. సో ఈ హెరాస్మెంట్ని ఎలా ఎదుర్కోవాలంటారు
0: సార్? ఇప్పుడు ఈ ఇటువంటి ఫోన్స్ కాల్స్ రాగానే మీరు రికార్డ్ మోడ్లోకి వెళ్తే మంచిది. రికార్డ్ చేసుకుని ఆ రికార్డ్ని కాల్ చేసుకుని ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎట్లా వచ్చింది మన డేటా అనేది ఆ కంపెనీ చెప్పకపోతే మీకు ఒకటి ఆ రికార్డింగ్ లో డెఫినెట్ గా వాళ్ళు చెప్తారు మేము సోన్సో కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం అనేది. గూగుల్లో కానీ మరి ఎక్కడైనా ఆ కంపెనీ ఏంటి అని చూసి మీరు ఆ కంపెనీ మీద ఫైల్ చేయొచ్చు. నా పర్మిషన్ లేకుండా నా మొబైల్కి ఎలా కాల్ చేశారు, నా వ్యక్తిగత సమాచారం వాళ్ళకి ఎలా వచ్చింది అనేది కాల్ చేశారు, డెఫినెట్ గా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే ఒక ఎగ్జాంపుల్ దీనికి. ఈ మధ్య నేను ఒక బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నా, వాళ్ళకి నేను నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాను, నేను దాన్ని వాళ్ళు సరిగా ఇన్స్టాల్ చేయలేదని చెప్పి క్లోజ్ చేద్దాం అనుకున్నాను. క్లోజ్ చేసేటప్పుడు బేసికల్గా మీ అమ్మగారి పేరు ఏంటి అని అడిగారు. నేను డేటా ఇచ్చినప్పుడు మా అమ్మగారి పేరు ఎప్పుడు ఇవ్వలేదు, బట్ నా ఆధార్ కార్డు ఇచ్చాను కాబట్టి కంపేర్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఏంటండి, ఒక ఆధార్ కార్డు ఇస్తే చాలు, మీ యొక్క ఎంటైర్ వ్యక్తిగత సమాచారం అంతా అక్కడ ఉన్నది. నేను ఇదే క్వశ్చన్ చేశాను. కంపెనీ దగ్గర సమాచారం ఉండొచ్చు, కానీ ఎటువంటి సమాచారం ఈ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక ఎంప్లాయీ ఆ సమాచారం ఇవ్వచ్చా లేదా అన్నది ఏ రూల్స్ ప్రకారం వాళ్ళు చేశారన్నది నేను క్వశ్చన్ చేయొచ్చు. నేను దీన్ని యాజ్ పర్ డిపిడిపి బిల్ మీద ఆ కంపెనీ మీద కేసు వేయొచ్చు. నేను ఆధార్ కార్డు ఇచ్చిన మాట నిజం, బట్ నా ఆధార్ కార్డు అన్నది ఏంటంటే ఫస్ట్ నేను ఇచ్చిన క్రెడెన్షియల్స్, కొన్ని క్రెడెన్షియల్స్ తీసుకోవాలి. బట్ ఈ క్రెడెన్షియల్స్ అన్ని ఏ విధంగా మీరు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా చేసుకున్నారు? ఎందుకంటే నేను ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు దే షుడ్ నాట్ టేక్ ఇట్, ఆధార్ కార్డ్ అన్నది నా డీటెయిల్స్ ఇప్పుడు నా ఆధార్ కార్డు సర్వర్లో ఉండాలి మీద పోరాడచ్చు.
1: టర్న్లో కూడా చెప్తారు కదండి, లా ఈజ్ నాట్ ఫర్ దోస్ హూ స్లీప్ ఓవర్ దేర్ రైట్స్ బట్ హు ఆర్ అవేర్ ఆఫ్ దేర్ డ్యూటీస్ అని కూడా. సో కేవలం నాకు హక్కు ఉందని కూర్చునే దానికంటే హక్కును సాధించుకునే బాధ్యతను కూడా మన పైన ఉంటుంది. మీరు అన్నట్టుగా ఒక ఇలాంటి ఫోన్ కాల్స్ కానీ డిస్టర్బింగ్ కాల్స్ కానీ లేదంటే మనని ఎంబరాస్ చేస్తున్నా ఉంటే వాటిని రికార్డ్ చేసి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ కంపెనీ నుంచి చేస్తున్నారు, ఎలా ఈ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేశారనే విషయాన్ని మనం తీసుకుని ఆ తర్వాత సంబంధిత అధికారులకు కానీ ఈ ఇన్ఫర్మేషన్ని ఏ రకంగా మీరు ప్రాసెస్ చేశారని మీరు కరెస్పాండెన్స్ ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత కూడా తప్పు జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా
0: మనం పోరాడొచ్చు,
1: ఖచ్చితంగా దానికి న్యాయం జరిగే అవకాశం
0: ఉంది.
1: అప్రమత్తంగా జాగరూకతతో ఉండాల్సిన బాధ్యత మన పైన కూడా ఉందంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు మూర్తి గారు, నమస్కారం.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం. డిపిడిపి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ సిడాక్ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తిగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:33. జనరంజని కార్యక్రమానికి స్వాగతం.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:33, జనరంజని కార్యక్రమానికి స్వాగతం.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఈ జనరంజన్లో మీరు నచ్చే, మీకు మెచ్చే మధురమైన సినీ గీతాలు వినాలి అనుకుంటే పాట వివరాలు, మీ పేరు మా నంబర్కి వాట్సప్ చేయండి. మీరు వాట్సప్ చేయాల్సిన మా నంబర్ 04023240852. ఇక జనరంజన్లో మొదటగా మీకోసం వస్తోంది కోకిలమ్మ చిత్రం నుండి పాట. ఈ పాటను కోరిన శ్రోతలు ప్రతాప్, ITI జంక్షన్ విశాఖపట్నం నుండి. వీరి కోసం, మీ అందరి కోసం ఈ పాట.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:39. జనరంజన్ వింటున్నారు. జనరంజన్లో తర్వాతగా మాకోసం స్వర్ణకమలం చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్నారు అప్పలరాజు, కృష్ణా జిల్లా పెడన నుండి. ఇంకా మా కోసం ఏదైనా మంచి పాట కావాలి అంటూ మెసేజ్ చేస్తున్నారు పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య, ఆండాళ్ళు చంద్రశేఖర్, శ్రీకాంత్. వీరందరి కోసం ఈ పాట.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: జనరంజంలో తర్వాతగా మా కోసం ముచ్చాల పల్లకి చిత్రం నుండి పాట వినిపించమని కోరుతున్నారు జయశ్రీనగర్ నుండి రామయ్య, రాజ్యలక్ష్మి, శ్రీయాన్, నిర్వాణ్, ప్రజ్ఞాన్. ఇంకా మా కోసం ఏదైనా మంచి పాట తప్పక వినిపించగలరు మేడం గారు అంటూ నిజామాబాద్ నుండి ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద, ఆయేషా వీరందరి కోసం ఈ పాట.

జనరంజన్లో తర్వాతగా మా కోసం నాలుగు స్తంభాలాట చిత్రం నుండి పాటను వినిపించమంటూ మెసేజ్ చేస్తున్నారు నార్కట్పల్లి నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత. ఇంకా ఇదే పాట కోసం చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ వీరందరి కోసం ఈ పాట.

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: జనరంజన్లో తర్వాతగా మీకోసం వస్తోంది ప్రేమాభిషేకం చిత్రం నుండి పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ ఇంకా ఇదే పాట కోసం మెసేజ్ చేస్తున్నారు. శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సౌందర్య, సదానంద్, సత్యమ్మ, కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి వీరందరి కోసం ఈ పాట.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఇప్పుడు మీరు జనరంజన్లో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.
3: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
4: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
3: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
4: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: శ్రోతలందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తీయని పాటలతో, సంగీతపు మాధుర్యంతో మీ మనసులను నిత్యం రంజింపచేసే మీ అందరి అభిమాన కార్యక్రమం జనరంజనికి స్వాగతం. హలో, గుడ్ మార్నింగ్ జనరంజని.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: మీ పేరండి?
1: శిల్కనారాయణ, జాంగ్ కంపేట్, ఏర్పల్లి మండలం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్.
0: నారాయణ గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం. మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. మరి ఏ పాట వినిపిస్తున్నారు ఈరోజు?
1: మట్టిలో మాణిక్యం సినిమాలో మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట.
0: తప్పకుండా, మీరు కోరుకున్న పాట.

0: హలో, గుడ్ మార్నింగ్ జనరంజని.
1: నమస్కారం అండి.
0: మీ పేరండి?
1: నా పేరు నాగయ్య నాయుడు.
0: నాగయ్య నాయుడు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గచ్చిబౌలి.
0: గచ్చిబౌలి నుంచి.
1: సత్యాన్ని సంకల్ నుంచి కృష్ణ గారు నటించిన నీకు నీ వారు లేరు పాట.
0: ఓకేనండి, మీరు కోరుకున్న పాట వినిపిస్తాం.

0: నమస్కారం మేడం.
1: నమస్తే అండి, మీ పేరు?
0: నా పేరు హరికుమార్.
1: హరికుమార్ గారు చౌటపల్లి నుంచి మాట్లాడుతున్నారు. బాగున్నారా?
0: బాగున్నా మేడం. బాగురా?
1: బాగున్నాం అండి. మీకు ఏ పాట కావాలి?
0: వర్షం నేను వర్షం సాక్షిగా.
1: ఓకే అండి, టైటిల్ సంగ్ అడుగుతున్నారు, తప్పకుండా వినిపిస్తాం.

0: హలో, గుడ్ మార్నింగ్ జనరంజని.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: మీ పేరు?
1: నా పేరు పుల్పాటి వెంకటేష్, మేమ్నార్ కిల్ పెడుతుంది. అయితే నేను కోరుకున్న మూడి భానుమతి గారి మొగుడు. ఈ కట్టుకున్న మూడు కౌగులు ఇంతకొస్తే కన్ను కొట్ట వేళ్ళ జున్ను పెట్ట వేళ్ళ ఇలా టాంగు టాంగు ఇలాగండి రాగండి మేడం.
0: ఓకే, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం.

0: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: కేదర్ భాష మేడం, నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నా.
1: ఎలా ఉన్నారండి?
0: బాగున్నాను మేడం.
1: చెప్పండి, ఏ పాట కావాలి?
0: మనసు మంగళ్యంలో ఏ శుభ సమయంలో నిశ్చయంలో.
1: ఓకే, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం.

తెలియని పాటలతో జనరంజని నిత్యం మిమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది. ఈ సంగీతపు మాధుర్యాన్ని ఇలాగే ఆస్వాదిస్తూ ఉండండి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

పెరిసగమై రసజగమై చలగిన నీ చెలి ప్రాణం బలి పశువై యజ్ఞవాటి వెలిబూడిద అయిన క్షణము సజీవి యోగము సహించక దుర్మతియౌ దక్షుని మదమడంసగా ఠమ ఠమ ఠమ ఠమ ఠమరు కధ్వనుల ఠమక ఠమక యమ ఠమక భయంకర సకలలోక జజ్జరిత భయంకర వికట నటస్పద విస్ఫులింగముల విలయ తాండవము తలిపిన నీవే శిలవే అయితే పగిలిపో శివుడే అయితే రగిలి

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీకేస్తమా
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసోంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ వెలువడుతున్నాయి. ఈ ఉదయం 8 గంటల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. మధ్యాహ్నం నాటికి ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లీడ్లో ఉండగా తర్వాత భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార టీఎంసీ 119 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తమిళనాడులో అధికార డిఎంకే పార్టీ 52 స్థానాల్లో ముందంజలో ఉండగా టీవీకే విజయ్ పార్టీ 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్న డిఎంకే 53 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కేరళలో సిపిఎం పినరాయి విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ 44 స్థానాలతో వెనుకబడగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 90 స్థానాలతో అధికార దిశగా సాగుతోంది. బీజేపీ 6 స్థానాలకు పరిమితమైంది. అసోంలో బీజేపీ 75 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 28 కంటే ఎక్కువ స్థానాల్లో వెనుకబడింది. ఏఐయుడిఎఫ్ 1, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. వీటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని 7 స్థానాలకు ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కూడా ఈరోజు జరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో ఈరోజు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు పర్యటిస్తారు. జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేత మన్నే కృషాంక్తో కేటీఆర్ ముఖాముఖి అవుతారు. అనంతరం సదాశివపేట శనగల కొనుగోలు కేంద్రంలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపైన ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ, అభివృద్ధిలో సర్పంచుల పాత్రను మరింత కీలకం చేస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. పాఠశాలల నిర్వహణపై సర్పంచులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు వచ్చే నెలలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించాలని నిర్ణయించింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈరోజు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మ్యాచ్ సాయంత్రం 7:30కు ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తున్నాయి ఎవర్గ్రీన్ హిట్స్. అద్భుతమైన ఎవర్గ్రీన్ హిట్స్ మీకోసం ఆకాశవాణి తీసుకొచ్చింది.

వింటూ ఎంజాయ్ చేద్దామా మరి. ముందుగా చిత్ర ఆలపించిన నువ్వే నువ్వే కావాలంటుంది అనే సాంగ్ నువ్వే నువ్వే చిత్రం నుండి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
3: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
2: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:13, ఎవర్ గ్రీన్ హిట్స్ ఉంటున్నారు. ఇప్పటివరకు మీరు విన్న పాట నాని చిత్రంలో సాధనా సర్గం ఉన్ని కృష్ణ పాడిన పాట విన్నారు. తర్వాత ఫీల్ మై లవ్ అంటూ కేకే పాడిన పాట వస్తుంది మీకోసం ఆర్యా చిత్రం నుండి. వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: डाउनलोड करें आज ही टेली लॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
3: 2324085
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్దమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:28. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతగా మీకోసం వస్తోంది కొత్త బంగారు లోకం చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490

4638 4693 8 ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:40. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాతగా మీకోసం వస్తోంది చిత్రా బృందం ఆలపించిన ప్రియమైన నీకు చిత్రంలోని పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:52. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాతగా మీకోసం వస్తోంది సిద్ధార్థ్ పాడిన బొమ్మరిల్లులోని పాట. ఈ పాట పాడినవారు సిద్ధార్థ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:56. ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరగా మీకోసం ఖుషీ చిత్రంలోని ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచి ఓట్ల లెక్కింపు ట్రెండ్స్ ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధికారం ఉండగా, తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రతిపక్ష ఏఐఏడిఎంకేతో హోరాహోరీగా తలపడుతోంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పష్టమైన అధికారం సాధించింది. అసోంలో అధికార బీజేపీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. అసోంలోని 95 నియోజకవర్గాల్లో బీజేపీ 60 స్థానాల్లో అధికారంలో ఉండగా, కాంగ్రెస్ 16, ఏజీపీ 7, ఇతరులు 13 చోట్ల ముందంజలో ఉన్నారు. తమిళనాడు 101 స్థానాల్లో టీవీకే 40, అన్నాడీఎంకే 30 సీట్లలో ముందంజలో ఉండగా, అధికార డీఎంకే 19 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 3, ఇతరులు 5 చోట్ల అధికారంలో ఉన్నారు. తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆధిక్యంతో దూసుకెడుతోంది. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు విజయ్ నివాసం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్లోని 120 నియోజకవర్గాల్లో బీజేపీ 75 స్థానాల ముందంజలో ఉండగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ 40 చోట్ల అధికారంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉండగా, బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. కేరళలోని 115 స్థానాల్లో కాంగ్రెస్ 52 చోట్ల ముందంజలో ఉంది. సిపిఎం 24, సిపిఐ 5, ఆర్ఎస్పీ 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ బీజేపీలు చెరో 4 స్థానాల్లో లీడ్లో ఉండగా, యూడీఎఫ్ కూటమి స్పష్టమైన ప్రాబల్యాన్ని కనబరుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముందుకు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పెరగగా, నిఫ్టీ 24,200 మార్కును దాటి ట్రేడ్ అవుతోంది. సానుకూల రాజకీయ పరిణామాల మధ్య ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపడంతో మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు సహా పలు అంశాలపై చర్చిస్తారు. కరీంనగర్ జ్యువెలర్స్ కాల్పుల ఘటనలో గాయపడి వెంకటాద్రి రేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి బండి సంజయ్ తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు మన్నీ కృషాంక్ పరామర్శ కోసం కేటీఆర్, సబితారెడ్డి, చింతా ప్రభాకర్, కౌశిక్ రెడ్డి, సంజయ్ తదితరులు సంగారెడ్డి జిల్లా జైలుకు చేరుకున్నారు. జైల్లో ఉన్న కృషాంక్ను వీరు మనకు సపట్లో కలుసుకుంటారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:00 దాటి 3 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయికి స్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము? చిన్నప్పుడు చెక్కకు కొత్త రూపాన్నిచ్చిన చేతులే నేటితరం నటీనటులను ఎందరినో చెయ్యిపట్టి తారాపథాన్ని పరిచయం చేసిన ఘనుడు.

0: దర్శకుడిగానే కాదు, తన వినూత్నమైన నటనతో మనసు దోచుకున్న ఇంద్రజాలికుడు.
1: సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక

యంత్రాలు ఎన్నో. నాటికీ నేటికీ సినిమా దర్శకత్వంలో వైవిధ్యం చూపిన మాంత్రికుడు, మనసున్న మారాజు, మనవాడు మన దాసరిగారి జయంతిని పురస్కరించుకుని వారు నటించిన అలాగే దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాల్లోని పాటలు, వారి జ్ఞాపకాలు ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో. మరి ముందుగా వారు రాసిన ఈ పాట మనందరికోసం.

0: పరిచయ వాక్యాలు చెప్తుంటేనే బాలకృష్ణ నర్సంపేట నుంచి, అలాగే రేణుకా గోపరాజు కడప నుంచి, ఇంకా సుప్రియ, మల్లేష్ గౌడ్, బండికృష్ణగౌడ్ వీరందరూ కీసర మండలం నుంచి ఇంకొంతమంది శ్రోతలు కూడా వెంటనే స్పందించారు. చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి వీరందరూ హైదరాబాద్ గీతానగర్ నుంచి దాసరి గారిని ఈరోజు గుర్తు చేసుకోబోతున్నాము, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మరింత మాట్లాడుకుందాం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: పాలకొల్లులో మే 4 1947 పుట్టిన దాసరి నారాయణరావు గారిని ఒకసారి ఎవరో అడిగారట, అపురూపం కదండి మన అందరి బాల్య జ్ఞాపకాలు అంటే. ఆయనేమన్నారు తెలుసా, నా బాల్యం కారంగా ఘాటుగా ఒక్కోసారి కన్నీళ్లు వచ్చేంత గొప్పగా సాగింది అని. ఈ ఒక్క వాక్యంతో అర్థమవుతుంది మనందరికీ అపురూపమైన బాల్యంలో ఆయన పడ్డ కష్టాలు. మెరిట్ విద్యార్థి కానీ కట్టడానికి స్కూల్ ఫీజు కూడా తడుముకునే పరిస్థితులు. స్నేహితులు హితులు ఫీజులు కట్టారు, చదువుకున్న పుస్తకాల కోసం మాత్రం చేయి చాచలేక వడ్రంగి దగ్గర సాయంత్రాలు ప్రతిరోజు చెక్క పనిచేసేవారు. శని ఆదివారాలు అరటిపళ్ళు అమ్మి ఆ డబ్బుతో పుస్తకాలు కొనుక్కున్న ఆత్మాభిమాని దాసరిగారు. నిజానికి ఆ కష్టాలే ఆయన భవిష్యత్తుకు సంకల్ప సోపానాలయ్యాయేమో.

ఈ రోజుని అంటే మే 4వ తేదీని డైరెక్టర్స్ డేగా తెలుగు సినీ పరిశ్రమ జరుపుకుంటోందంటే అది దాసరిగారి రేంజ్ అనుకోవాలా? వారు దర్శకుడిగా తెలుగు సినిమాకు అందించిన 150 పైగా చిత్రాలే జవాబు చెప్తాయనుకోవాలా? అవి చెప్పే జవాబు కంటే మనందరికీ తెలుసు, దర్శకుడిగా ఆయన ఎక్కువగా మానవ సంబంధాలను తెరపై మనసుకు హత్తుకుపోయేటట్టుగా ఎలా చూపించారు, మనిషి మనసులోని అన్ని కోణాల్ని తడిమి మన మనసు తడిసేటట్టు సినీ జగత్తు మురిసేటట్లు తీసిన చిత్ర రారాజాలే నిదర్శనాలు. తడిసిన మన చెక్కిళ్లే ఉదాహరణలు వారి దర్శకత్వ ప్రతిభకు.

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 22 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం దాసరి నారాయణరావు గారిని, వారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేకమైన షో మీ అందరి కోసం. నాటకరంగం మీదున్న ఆసక్తితో నాటకాల్లో నటిస్తూనే 1960 ఆ సమయంలో హైదరాబాద్కు వచ్చేశారు. కొన్ని ఉద్యోగ ప్రయత్నాల తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కంపెనీలో పని. ప్రభుత్వ ఉద్యోగం అనగానే అమ్మయ్య సెటిల్ అయిపోయాను అని మనందరం అనుకుంటాం కదా, దాసరి గారు కూడా సరిగ్గా అలాగే అనుకున్నారు. అయినా తనకిష్టమైన నాటకాలు మాత్రం మానుకోలేదు. స్టేట్ లెవెల్లో అంటే రాష్ట్ర స్థాయిలో నాటకాల్లో ఉత్తమ నటుడిగా, అలాగే ఉత్తమ స్క్రిప్ట్ రైటర్గా, రచయితగా కూడా బహుమతులు అందుకున్నారు. మరి ఇంతకీ సినిమాల్లోకి ఎలా వచ్చారు, దాని తర్వాత దర్శకుడు ముందుగా అయ్యారా, నటుడిగా ముందర అవకాశం వచ్చిందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ పాట వినాల్సిందే, దాని తర్వాత చెప్తాను.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: దాసరి నారాయణరావు గారికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగం వచ్చింది, అయినా కూడా నాటకాలు వదలకుండా చేస్తున్నారు అని చెప్పి ఇందాక చెప్పాను కదా. అలా ఒకరోజు తనకిష్టమైన నాటకాలు వేస్తూ ఉంటే రవీంద్ర భారతిలో ఒక ప్రముఖుడు ఆ నాటకాన్ని చూశారు. వెంటనే వచ్చి నాటకం అయిపోగానే కలిశారట. మిమ్మల్ని నా చిత్రంలో ఒక పాత్రకు తీసుకుంటాను, మద్రాసు వచ్చేయండి అని ఆహ్వానించారు. కానీ దాసరి గారికి మాత్రం ఆ మాట ఎక్కడా రుచించలేదు. అబే మద్రాసా, ఆ పాండిబజార్లో ఎదురుచూపులు, ఆ స్ట్రగుల్, తిండి లేక అప్పులు, ఇవే వింటున్నాను తప్ప ఎవరైనా అసలు సూపర్ స్టార్ అయిన మాట వినిపించిందా నాకు, నాకు అవసరమా అని ఇలానే పెదవి విరుచుకున్నారట. వద్దేమో, అవసరం లేదేమో అని కూడా అనిపించిందట. సరే చూద్దాంలేండి అని చెప్పి అప్పటికి మాట దాటేశారు. ఎవరైనా సినిమాల్లో అవకాశం వస్తే ఏం చేస్తారు, ఎగిరి గంతేస్తారు. కానీ ఇక్కడున్నది కష్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా బతికి ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న దాసరి గారు. మరి వారు ఎలా వచ్చారు సినిమాల్లోకి?

నవ్వే వాళ్ళను ఆపకు, ఎవడేమన్నా ఏదేమైనా పట్టిన పట్టు విడువకు. ఉన్న వాళ్ళ మేలేకుంటే లేని వాళ్లకు దిక్కేది, పెట్టి పుట్టిన వాళ్లకే ఈ దర్జాలన్నీ దక్కేది. అందుకే మనం

దాసరి గారికి సినిమాల్లో నటించే అవకాశం ఇస్తాను బాబూ రా అని చెప్పాన్న నిర్మాత ఎవరో తెలుసా? వైవి కృష్ణయ్య గారు. ఇది ఎప్పటి మాట, 1964-65 ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన. స్నేహితులకు వెళ్లి దాసరి గారు మెల్లగా చెప్పారట. స్నేహితులు విని కోప్పడ్డారట, నీకేమైనా పిచ్చా, అవకాశం తలుపు తడితే సద్వినియోగం చేసుకోవాలి కానీ తలుపులు వేసేస్తే ఎలా అని చెప్పి ఎదురు ప్రశ్నించారు. సరే ఏంటి వీరందరూ ఇలా అంటున్నారు అని దాసరి గారు కూడా ఆలోచనలో పడ్డారు. ఆ నిర్మాత మరొకసారి ఉత్తరం కూడా రాశారు. చూద్దాం అనుకుంటున్న సమయంలోనే ఈ సదరు కృష్ణయ్య గారు హైదరాబాద్ మళ్లీ వచ్చారు. దాసరి గారిని వెంట పెట్టుకుని మద్రాసు రైలు ఎక్కేశారు. ఆ రైలుతో పాటు దాసరి గారి భవిష్యత్తు పరుగులు తీసిందా? ఏం జరిగింది?

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: నిర్మాత వైవి కృష్ణ గారితో కలిసి మద్రాసు ట్రైన్ ఎక్కేశారు కదా దాసరి గారు, మరి అప్పుడేం జరిగిందో తెలుసా? మద్రాసు వచ్చాకే తెలిసిన సంగతి ఏంటంటే, ఏ వేషానికైతే ఇన్ని రోజులు దాసరి గారిని పిలిచారో ఆ వేషం వేరొకరికిచ్చేశారు. ఎవరి కోసం ఎవరాగుతారు చెప్పండి? సర్లే పర్వాలేదు అని చెప్పి అనుకున్నారట దాసరి గారు, కానీ నిర్మాత నచ్చ చెప్పారు, పర్వాలేదు బాబు, ఈ నటుడికి అసిస్టెంట్గా చిన్న పాత్రే అయినా అనుభవం వస్తుంది కదా, చెయ్యి అని చెప్పి తట్టి నచ్చ చెప్పారట. మనసు ఒప్పుకోకపోయినా చేశారు దాసరి. కానీ మనసు మాట వినదు కదా, 4 రోజులయ్యాక వెళ్ళి దర్శక నిర్మాతలిద్దరికీ కలిసి నేను చేసిన సీన్స్ తీసేయండి, నా మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు, నేను చెయ్యలేను అని చెప్పి నిక్కచ్చిగా చెప్పేశారట. హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటున్న సమయంలో రంగుల రాట్నం సినిమాలో పాలగుమ్మి పద్మరాజు గారి దగ్గర అసిస్టెంట్గా ఒక చిన్న పని దొరికింది. ఆద్యంతం ఆసక్తిదాయకం అంటారా? అంతే కదా, మరి అది దాసరి గారి కథ. మరి

రంగుల రాట్నం సినిమాకి అసిస్టెంట్గా పని, దాని తర్వాత భావనారాయణ గారి దగ్గర రైటర్గా మరో చిన్న ఉద్యోగం. దాదాపు 40 సినిమాలకు పైగా చిత్రాలకు అయినా రచయితగా కొనసాగారు దాసరినారాయణరావు గారు. నటుడిగా పరిచయం అవ్వాల్సిన వారు చిత్రంగా విచిత్రంగా రైటర్గా సెటిల్ అయిపోయారు. జీవితం మరోసారి పట్టాలు మారింది. తాత మనవడ సినిమాతో దర్శకుడిగా కొత్త అవతారం. వెనక్కి తిరిగి చూసుకోలేనంతగా ముందుకి నడిపించి గెలిపించి రచయితగా, గీత రచయితగా, నిర్మాత, నటుడిగా, దర్శకుడిగా సినీ కళామ తల్లి ఆశీర్వదించింది. కాబట్టే అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన వ్యక్తిగా రికార్డు ఒక ఎత్తైతే, ఇదే దర్శకుడు ఉత్తమ నటుడిగా మామగారు సినిమాకి నంది పురస్కారం అందుకోవడం మరో విశేషం.

నటుడిగా మీ అందరికీ స్వర్గం నరకం ఈ సినిమా గుర్తుందా? అందులో ఆచారి పాత్ర గుర్తొచ్చిందా? రచయితగా దర్శకుడిగా యమ బిజీగా ఉన్న రోజుల్లో ఈ పాత్రతో మనందరినీ చాలా మురిపించేశారు దాసరి గారు. ఎందుకు, ఏం జరిగి ఉంటుంది అనంటే, ఎంతమందినో ఈ పాత్ర కోసం స్క్రీన్ టెస్ట్ చేశారట. ఈ పాత్రకు ఎవ్వరూ నప్పట్లేదు, దాసరి గారికి నచ్చట్లేదు. ఊహించి రాసుకున్న పాత్రకు ఇదేంటి ఇలా జరుగుతోంది అని చెప్పి ఆలోచనలో పడ్డారట. సరే, దాని తర్వాత ఏం చేశారో తెలుసా? నిజానికి ఈ స్వర్గ నరకం సినిమాలో ఉన్న మిగిలిన షార్ట్స్ అన్నీ తీసేశారు. ఈ ఆచారి పాత్ర మాత్రం మిగిలిపోయింది. రోజులు గడిచిపోతున్నాయి, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. ఇంకా తప్పదని చెప్పి ఆయనే నటుడిగా రూపాంతరం, సరికొత్త ప్రస్థానం. చిన్నప్పుడు చదువులో మాత్రమే మెరిట్ స్టూడెంట్, కానీ సినీ పరిశ్రమలలో అన్ని రంగాలలోనూ తన ప్రతిభ చాటినట్టే నటనలో కూడా మంచి మార్కులు కొట్టేశారు దాసరి గారు.

బహుదూరపు బాటసారి స్వయంవరం పోలీస్ వెంకట్స్వామి ఎమ్మెల్యే ఏడుకొండలు పర్వతాలు పానకాలు కంటే కూతుర్నే కను సూరిగాడు మావగారు ఏడంతస్తుల మేడ పాత్రలు రాసుకున్నా పాత్రదారులుగా వేరెవ్వరూ నచ్చక మనసు ఒప్పుకోక అలాంటి పాత్రలు చేశారు దాసరిగారు. అయినా ప్రతి పాత్రలో ఎంత అద్భుతంగా ఒదిగిపోయారో మనందరికీ తెలుసు. ఎంతగా కంటతడి పెట్టించారో కూడా మనందరికీ ప్రేక్షకులుగా అనుభవం కూడా. ప్రతి పాత్రని ఓన్ చేసుకున్నారా అని చెప్పి అనిపిస్తుంది. అది శివరంజని కావచ్చు, జయసుధ కావచ్చు, అన్నగా, తండ్రిగా, స్నేహితుడిగా వేటికవే ప్రత్యేకం. దాసరిగారి నటనే వైవిధ్యభరితం.

ఒక్క వ్యక్తి, ఎన్నో పార్శ్వాలు, దీపకాంతి నలుదిక్కులు వెదజల్లినట్టే దాసరి నారాయణరావు గారి ప్రతిభ సినీ రంగంలోని దిశలన్నింటా వ్యాపించి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. దర్శకుడిగా నటుడి నుంచి ఏం కావాలో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తికి నటించడం నల్లేరు మీద నడకే అవ్వచ్చు. అత్యంత సున్నితంగా వారి విలక్షణమైన నటనతో మనల్ని తట్టి ఆలోచింపజేసిన పాత్రలు ఎన్నో చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతిని డైరెక్టర్స్ డేగా జరుపునేంతగా తన ముద్ర వేసిన వీరికి తెలుగు సినీ పరిశ్రమ సదా కృతజ్ఞత చూపుతూనే ఉంటుంది. వివిధ భారతి అందించింది ఈరోజు స్మృత్యంజలి. నమస్కారం అంటుంది మీ రేడియో సఖి అనుపమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, నేను మీ రేడియో సఖి అనుపమ. మరి చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం ఎవరి గురించి చెప్పుకోబోతున్నాము? ఏంటి ఆ ఆసక్తికర ఆ విశేషాలు అని చెప్పి మీ అందరూ ఎదురు చూస్తున్నారు కదా. సరే, ఒక చిన్న సామెత చెప్పనా? తరచుగా మనందరం చిన్నప్పుడు ఇళ్లలో వింటుంటాం, అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు కదా అని. చంటి పిల్లాడిలా ఎత్తుకున్నప్పుడు ఇలాంటి మాట వింటాము, కానీ గడ్డాలు వచ్చాక, అంటే ఒక వయసు వచ్చాక కూడా మన మాట వినరు కదా అని దీని అర్థం. ఇది నిజానికి సామాన్యంగా జరిగే సంభాషణే, కానీ ఈ తల్లి మాత్రం గడ్డాలనాడు కూడా ఆ పిల్లాడిని ఎత్తుకొని తీసుకుని వెళ్లి చదివించాల్సిన పరిస్థితి. మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆ తల్లి అయితే, తన సంకల్పంతో విజయానికి కొత్త సూత్రాలు అందిస్తున్న కుమారుడి ధీర కథే ఈరోజు చైతన్య స్ఫూర్తి. హర్యానాలోని మహేందర్ఘర్. ఎప్పట్లాగే తెల్లారింది ఆ ఇంట్లో. ప్రసవ వేదనతో ఒక అమ్మాయి తల్లడిల్లిపోతోంది. ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పండంటి బాబుకి జన్మనిచ్చింది. తన్మయత్వంతో ఆ చిన్నారిని ఎత్తుకొని మాతృత్వంలోని మధురిమను ఆస్వాదించింది. కాని ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. అందరి పిల్లల్లాగా ఈ బాబు ఎదుగుదల లేదు అని చెప్పి ఆ తల్లి కొన్ని నెలల్లోనే తెలుసుకుంది. హాస్పిటల్కి రోజు వెళ్లడం, రకరకాల టెస్టులు ఇవన్నీ చేయించారు.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను మీ అందరితో చెప్పాను కదా, హర్యానాలోని మహేందర్గఢ్లో ఒక అబ్బాయి పుట్టాడు. కానీ పుట్టుకతోటి ఏదో తేడా ఉంది అని చెప్పి ఆ తల్లికి కొన్ని నెలల్లో తెలిసిపోయింది అని చెప్పి టెస్టులు చేశాక ఒక చేదు నిజం తెలిసింది. కుర్రాడు అందరిలా నడవలేడు, కనీసం తనంతట తాను కూర్చునే అవకాశం కూడా లేని వ్యాధి, పుట్టుకతోనే వచ్చిన రుగ్మత, మందులే లేని వ్యాధితో ఆ బిడ్డ పుట్టాడు. పుట్టెడు దుఃఖంతో తల్లడిల్లిపోయింది ఆ తల్లి. నిరుపేద కుటుంబం అయినా చికిత్స లేని వ్యాధికి డబ్బున్నా కూడా ఏం చేయగలం అని అనుకుని ధైర్యం కూడా తీసుకుంది. నితీష్ కుమార్ అని కొడుక్కి మురిపెంగా పేరు పెట్టుకుని పెంచింది. నితీష్ కుమార్ పెరిగి పెద్దవాడయ్యాడు. అలనాడు ఆ శ్రవణకుమారుడు తల్లిదండ్రులను కావటిలో మోసుకెళ్లి తన పుత్రధర్మాన్ని లోకానికంతటికీ చాటాడు. ఈనాడు మాత్రం నితీష్ కుమార్ తల్లి అతన్ని ఎత్తుకొని స్కూల్కి తీసుకువెళ్లి కూర్చోపెట్టి తను కూడా అక్కడే ఉండి తిరిగి ఇంటికి తీసుకువెళ్లేది.

0: आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 17 నిమిషాలు. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం నితీష్ కుమార్ గురించి. ఈ అబ్బాయి పుట్టుకతోటే ఉన్న వ్యాధి వల్ల కూర్చోలేడు, నుంచోలేడు, నడవలేడు. సో తల్లి తన్ని స్కూల్కి కూడా తీసుకువెళ్లేది, అలాగే పెద్దవాడు కూడా అయ్యాడు. నితీష్ కుమార్ శారీరకంగా దుర్బలుడేమో, కానీ మానసికంగా తనని తాను ఎంత స్ట్రాంగ్గా బలంగా మార్చుకున్నాడో, ఆ మానసిక బలం వల్ల అతను వేసిన అడుగులు ఎంత దృఢంగా పడ్డాయో మీ అందరికీ చెప్తాను. భవిష్యత్తు ఇలా ఉండకూడదు, నేను ఏదైనా సాధించాలి అన్న ఆలోచనతో నిరంతరం చదువుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే జ్ఞానమే తనకి మార్గదర్శి అని త్వరగానే అర్థం చేసుకున్నాడు నితీష్. మరి నితీష్ కుమార్ ఇంతగా చదివాడు, ఏం సాధించాడు చెప్తాను.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం హర్యానాలో పుట్టిన నితీష్ కుమార్ గురించి. ఈ అబ్బాయి పుట్టుకతోటే ఒక రుగ్మతతో జన్మించాడు, నడవలేడు కూర్చోలేడు అని కూడా ఇందాక చెప్పుకున్నాం కదా. మరి ఇలాంటి అబ్బాయి నిరంతరం ఏదైనా సాధించాలి అన్న తపనతో చదువుకుంటూ ఉండేవాడు. సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుదామనుకున్నాడు నితీష్. ఊరంతా ఉలిక్కి పడింది, నడవలేని మనిషి. ఈ మధ్యలో ఒక కంటిలో చూపు కూడా ఇబ్బంది పెడుతోంది. కాలకృత్యాలకు సైతం సహాయం లేందే చేసుకోలేని మనిషి యూపీఎస్సీ పరీక్షలకి ఎలా చదువుతాడు? ఇది అందరి మనసుల్లో ఉన్న ప్రశ్న. తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు, కానీ తమ కొడుక్కి అండగా మేమున్నాము అని ధైర్యం చెప్పారు. పగలు రాత్రి కంటికి రెప్పలా చూసుకుని కోచింగ్ క్లాసెస్కి ఎత్తుకుని వెళ్లి తీసుకుని కూర్చోపెట్టేవారు.

సంకల్పమే బలంగా కలలను నిజం చేసుకునేందుకు నితీష్ కుమార్ కష్టపడడం మొదలుపెట్టాడు. కాని నిజం అప్పుడే తెలిసింది, అనుకున్నంత సులభం కాదు. ప్రతిరోజు క్లాసుల కోసం ప్రయాణం, పుస్తకాలతో గంటల తరబడి కూర్చోలేక శారీరకంగా అలసిపోయేవాడు. కాని తన దృఢ సంకల్పంతో చదివాడు. చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. చిట్ట చివరకు ఓటమే అతని సంకల్పం ముందు తల వంచింది. యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేశాడు. మంచి స్కోర్తో ఉత్తీర్ణత సంపాదించి విజయాన్ని తన భుజాలకెత్తుకున్న నితీష్ కుమార్ అందించిన స్ఫూర్తి మనందరికీ మార్గదర్శకం. దేశానికి, ముఖ్యంగా యువతకు వ్యక్తిత్వ వికాసానికి ఇతని జీవితం ఒక గొప్ప లెసన్. స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం అయిన నితీష్ కుమార్కి అభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉన్నాయి. ఐదు రాష్ట్రాల్లో 7 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడతాయి. ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఎన్నికల సరళి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. తాజా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా తమిళనాడులో నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని కొత్త పార్టీ తమిళగ వెట్రి కళగం ముందుకు దూసుకుపోతోంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే 2 స్థానంలో ఉండగా అధికార పార్టీ డిఎంకే 3 స్థానానికి పడిపోయింది. పశ్చిమ బెంగాల్లో ట్రెండ్స్ అందుబాటులో ఉన్న 277 నియోజకవర్గాల్లో బీజేపీ 180 స్థానాల్లో ప్రారంభ ఆధిక్యంలో ఉండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ 92 స్థానాల్లో ముందంజలో ఉంది. తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు గాను ట్రెండ్స్ వెల్లడయ్యాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘనమైన అరంగేట్రం చేస్తూ 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్షాన డిఎంకే 64 స్థానాలతో 2 స్థానంలో ఉండగా అధికార డిఎంకే 40 సీట్లతో 3 స్థానంలో ఉంది. పీఎంకే 6 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించగా అసోంలో అధికార బీజేపీ భారీ ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. అసోంలోని మొత్తం 126 నియోజకవర్గాల్లోనూ ట్రెండ్స్ అందుబాటులో ఉండగా బీజేపీ 80 సీట్లలో, కాంగ్రెస్ 24, అసోం గణ పరిషత్ 9, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కేరళలోని 140 స్థానాలకు గాను కాంగ్రెస్ 56 నియోజకవర్గాల్లో ప్రారంభాధిక్యం సాధించగా అధికార సిపిఎం 30, దాని మిత్రపక్షం సిపిఐ 11, ఆర్ఎస్పీ 3 స్థానాల్లో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ 7 సీట్లలో, బీజేపీ 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. పుదుచ్చేరిలోని మొత్తం 30 సీట్లకు గాను 29 స్థానాల ట్రెండ్స్ వెలువడగా అధికార ఏఎన్ఆర్సీ 10 సీట్లలోనూ, బీజేపీ 4, డిఎంకే 4, అన్న డిఎంకే 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తెలియచేసిన వివరాల ప్రకారం పుదుచ్చేరి మినహా మిగిలిన చోట్ల ఇవి కేవలం మొదటి 2 రౌండ్ల లెక్కింపు ఫలితాలు మాత్రమే. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రస్తుతం 281 సీట్ల ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో బీజేపీ 184 స్థానాల్లో ముందంజలో ఉండగా తృణమూల్ కాంగ్రెస్ 93, సిపిఎం 1, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే వెనుకంజలో ఉన్నారు. సువేందు అధికారి నందిగ్రామ్ సీట్లో కూడా ముందంజలో కొనసాగుతున్నారు. అసన్సోల్ దక్షిణ సీట్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ తన సమీప ప్రత్యర్థి టీఎంసీకి చెందిన తపస్ బెనర్జీపై ఆధిక్యంలో ఉండగా, దక్షిణ కోల్కతాలోని వామపక్షాల కంచుకోట అయిన జాదవ్పూర్లో బీజేపీ అభ్యర్థి శర్వరి ముఖర్జీ ముందంజలో ఉన్నారు. బెంగాల్లో బీజేపీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 3వ అధికారం కోసం ఎదురుచూస్తుండగా 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 92.49% పోలింగ్ నమోదైన నేపథ్యంలో బీజేపీ చారిత్రక విజయం సాధించాలని భావిస్తోంది. 23 జిల్లాల్లోని 77 కేంద్రాల్లో 293 అసెంబ్లీ స్థానాలకు గాను కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 2926 మంది అభ్యర్థుల భవితవ్యం ఈరోజు తేలనుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 40,771 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతోంది. ఈ ఎన్నికల బరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, అధికార సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రధాన కూటములుగా ఉన్నాయి. 140 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ అందుబాటులోకి రాగా కాంగ్రెస్ 58 స్థానాల్లో ఆధిక్యం సాధించగా మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార సిపిఎం 28 స్థానాల్లో, మిత్రపక్షం సిపిఐ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ 7 సీట్లలోనూ, బీజేపీ 3 సీట్లలోనూ ముందంజలో ఉన్నాయి. తాజా ధోరణుల ప్రకారం

ముఖ్యమంత్రి సిపిఎం నేత పినరయి విజయన్ 600 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతోంది. అన్ని స్థానాల ట్రెండ్స్ అందుబాటులోకి రాగా బీజేపీ 80 సీట్లలో ఆధిక్యంలో ఉండగా దాని మిత్రపక్షం అసోం గణ పరిషత్ 9 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 24 సీట్లలోను, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10, ఏఐయుడిఎఫ్ 2, రైజోర్ దళ్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ తన సమీప ప్రత్యర్థి బిదిషా నియోగ్ కాంగ్రెస్ అభ్యర్థిపై 7000కు పైగా ఓట్ల ఆధిక్యం సాధించి వరుసగా 6వ సారి జలుక్బారి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకునే దిశగా సాగుతున్నారు. అసోం కాంగ్రెస్ అధ్యకుడు గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామితో వెనుకంజలో ఉన్నారు. అసోం ప్రభుత్వంలోని మెజారిటీ మంత్రులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని

0: బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10, ఏఐయుడిఎఫ్ 2, రైజోర్దళ్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ తన సమీప ప్రత్యర్థి బిదిషా నియోగ్ కాంగ్రెస్ అభ్యర్థిపై 7,000కు పైగా ఓట్ల ఆధిక్యం సాధించి వరుసగా 6వ సారి జలుక్బారి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకునే దిశగా సాగుతున్నారు. అసోం కాంగ్రెస్ అధ్యకుడు గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామితో వెనుకంజలో ఉన్నారు. అసోం ప్రభుత్వంలోని మెజారిటీ మంత్రులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ 6 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతోంది. 30 స్థానాలుగాను 29 నియోజకవర్గాల ట్రెండ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అధికార ఏఐఎన్ఆర్సీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 4, కాంగ్రెస్ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అన్నాడీఎంకే డీఎంకే చెరు 4 స్థానాల్లో, స్వతంత్రులు ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభ ధోరణులపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. ఆ పార్టీ ప్రతినిధి షహజాద్ పూనావాలా స్పందిస్తూ పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతుందన్నారు. ఆకాశవాణి న్యూస్తో ఆయన మాట్లాడుతూ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
1: पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की एक ऐतिहासिक जीत की ओर हम लोग बढ़ चुके हैं और वहाँ पे हम लोग 180 भी पहुँच सकते हैं. ये पहली बार होगा पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की सरकार बन रही है और इसके साथ अंग बंग कलिंग मतलब कि हमारी सरकार बिहार में, हमारी सरकार बंगाल में और हमारी सरकार उड़ीसा में और पूर्वोत्तर के लिए बहुत बड़ी उपलब्धि होगी. असम में भी अगर आप देखो तो हमारी तीसरी बार सरकार बन रही है.
0: సిపిఐ కేంద్ర కార్యదర్శి డాక్టర్ గిరీష్ ఆకాశవాణితో మాట్లాడుతూ కేరళలో మరోసారి వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులోని మొత్తం 70,064 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 62 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం టీవీకే 110 స్థానాల మార్కును దాటి ముందుకు దూసుకుపోతోంది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన త్రిముఖ పోరులో మొత్తం 234 స్థానాలకు గాను ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. ఇందులో కర్ణాటక, మహారాష్ట నుంచి చెరు 2 నియోజకవర్గాలు ఉండగా గుజరాత్, త్రిపుర, నాగాలాండ్ నుంచి ఒక్కో నియోజకవర్గం ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చెరో సీట్లోనూ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రక్షా త్రివేణి సంగమం, వేర్ టెక్నాలజీ, ఇండస్ట్రీ అండ్ సోల్జరింగ్ కన్వర్జ్ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన నార్త్ టెక్ సింపోజియంను ప్రారంభిస్తారు. కార్యాచరణ సవాళ్లను అధిగమించడానికి అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఈ సింపోజియం ఒక వేదికగా ఉపయోగపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది. ఈరోజు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడతాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉన్నాయి. 5 రాష్ట్రాల్లో 7 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఈరోజు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం 7:30 ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ సరికొత్త షోకి శ్రోతలందరికీ స్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. ఏంటి ఈ ఈట్ ఫిట్ చెప్తాను కదా, కోటి విద్యలు కూటి కొరకే అన్నది తెలిసిన విషయమే. మరి తినే ఆ భోజనమే మనందరికీ తగ్గట్టుగా మనందరం ఫిట్గా ఉండడానికి మలుచుకుంటేనో? మనలో ఎందరో ప్రతి సంవత్సరం జనవరి 1న బరువు తగ్గాలి అన్న

రెజల్యూషన్ పెట్టేసుకుంటాం, అవునా? అందులో నేను కూడా ఒకదానే. కానీ ఒక్కసారి ఆలోచించండి, బరువు పెరగకుండా కూడా చూసుకోవాలి కదా. పెరగకుండా ఫిట్గా ఉండడమే ఆరోగ్య సూత్రం. అందులోనూ ఎండాకాలం, ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో భోజనంతో పాటు ద్రవ పదార్థాలు, అలాగే మంచినీళ్లు కూడా తరచుగా తీసుకోవాలి. మీరందరూ డీహైడ్రేట్ ముప్పును ఎదుర్కోవాలి ఇలా లిక్విడ్స్ తీసుకుంటూ. మీ ఫిట్నెస్ టిప్స్ కూడా మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్ తెలుసు కదా, 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852 0402324 0852

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10

0: శాతం మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మరి శ్రోతల్ని అడగగానే చాలా మంది మిత్రులు సందేశాలు పంపిస్తున్నారు. నిజామాబాద్ నుంచి చంద్రశేఖర్ శర్మ గారు ఏం పెట్టారో తెలుసా? పరిమిత ఆహారం సంపూర్ణ ఆరోగ్యానికి సమాహారం అని చెప్పి. నిజంగా నిజం కదా, పరిమితంగా తింటే కనుక ఎటువంటి ఇబ్బందులు కలగవు. మరి సామాజిక మాధ్యమాల గురించి మనం మాట్లాడుకుంటే దాని నిండా ఫిట్నెస్ మీ గోల్ అయితే మా దగ్గర చేరండి, రండి, ఫలానా ఫుడ్ తినండి అని ఎన్నో సూత్రాలు వల్లించే ఫిట్నెస్ గురువులతో నిండిపోయి ఉంది. ఏం చేయాలో తెలియని అయోమయంలో మనందరం. మరి నాకు తెలిసిన కొన్ని ఫిట్నెస్ టిప్స్ ఆహారంలో ఎలా చేర్చుకోవాలో చెప్పేనా? ఇందాక చంద్రశేఖర్ గారు పంపించినట్టే మితమే హితం, ఇది మన ప్రథమ సూత్రం కావాలి. నేను గత 2 నెలల నుంచి ఖచ్చితంగా పాటిస్తున్న నియమం ఇది. లడ్డూలు తినకండి, లడ్డు తినండి. అంటే మనందరికీ ఎంతో ఇష్టమైన భోజన పదార్థాలు, స్వీట్స్, అలాగేలో ఎన్నో ఉంటాయి. అన్నిటినీ మనము కొంచెం కొంచెంగా రుచి చూద్దాం. ఆవకాయ అన్నం తినని ఇష్టపడని తెలుగువారుంటారు. 2 చెంచాలు కలుపుకొని తిందాం, రుచి చూసినట్టే ఆస్వాదించినట్టే. మరి మీరేమనుకుంటున్నారు? ఇలాంటివి కూడా టిప్స్ మీ దగ్గర కూడా ఉంటే నాతో షేర్ చేసుకోండి 0402324085.

ఎస్, మరి ఈట్ ఫిట్ కార్యక్రమం ఇలా మొదలు పెట్టగానే మన శ్రోతలందరూ చక్కగా స్పందించేస్తున్నారు. నవ్విపేట్ నుంచి మనీష ఏం పంపించారంటే, ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ అయినా యోగా అయినా వాకింగ్ అయినా ఏదో ఒకటి చేయాలి. హెల్త్ బాగుంటే అదే మనందరికీ చాలా వేల కోట్ల ఆస్తి అని నిజంగా నిజంగా నిజాన్ని పంపించేశారు మనీష గారు. మనం అనుకుంటాం కానీ మనం చేజారిపోయిన కాలాన్ని ఎలా అయితే తిరిగి తీసుకురాలేమో ఆరోగ్యాన్ని కూడా తెచ్చుకోలేం కదా. మరి దక్షిణ భారతదేశంలో అన్నం అంటే రైసే స్టేపుల్ ఫుడ్, కానీ ఈ మధ్య కాలంలో ఉరుకులు పరుగుల ఉద్యోగాలు కుర్చీలకే అంకితం అయిపోతున్నాం. శారీరక శ్రమ ఎక్కువ పడటం లేదు. సో అన్నం బదులుగా చిరుధాన్యాలను ప్రయత్నించండి. తక్షణ శక్తి పోషకాలు అందడమే కాదు, బరువు పెరగకుండా నియంత్రణలో కూడా ఉంచుతుంది. అలాగే మన శ్రోతలు పంపిస్తున్న స్పందన కూడా చదువుతూనే ఉంటాను. ఇంకా ఏమన్నా ఆలోచనలు మీకుంటే మాతో షేర్ చేసుకోండి. 0402324082 ఇది మా వాట్సాప్ నంబర్. 0402324082.

ఫిట్ ఫిట్ సరికొత్త కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం ఫిట్నెస్ గోల్స్ని ఎలా మనం రీచ్ అవ్వాలి, ఏం చెయ్యాలి, భోజనంలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి అని. మరి చిరుధాన్యాల గురించి మాట్లాడుకుంటే సామలు, కొర్రలు, ఊదలు, అరికెలు ఇలా రకరకాలున్నాయి. ఫిట్నెస్ కోసం మనందరం లక్షలు ఖర్చు పెట్టే అవసరం లేదు. ఇంట్లో ముందుగా భోజనంలో చిన్న చిన్న మార్పులతో మొదలు పెడదాం. మధ్యాహ్నం కనుక ఈ మిల్లెట్స్ చిరుధాన్యాలతో పులావ్, కిచడీ, ఉప్మా లేదా రోగకని మనం వండేసుకుని దాంట్లోనే పప్పు కూర అన్నంలాగా కలుపుకొని తినే ప్రయత్నం మొదలు పెట్టండి. ముందు రోజు నానపెట్టాలి, అబ్బా ఎక్స్ట్రా వర్క్ అని చెప్పి

అనుకోకండి. ముందు రోజు నానపెట్టడం వల్ల చిరుధాన్యాలు పొరలుగా విడి చక్కటి పోషకాలు అందించి అరిగిపోతాయి కూడా. కాస్త శ్రమ తీసుకుంటే ఫిట్నెస్ మనందరి సొంతమే.

ఇంటర్నెట్ కార్యక్రమంలో మరి మన శ్రోతలందరూ కూడా పాల్గొంటున్నారు. గీతానగర్ నుంచి చూడవరపు నాగేశ్వరరావు గారు ఒక మంచి సూచన పంపించారు. ఆయనకి ఏ కాలమైనా సరే నాకు అన్ని కాలాలు ఇష్టమే, కానీ సమయానికి మాత్రం నేను భోజనం చేస్తాను, అది కూడా మితంగా తీసుకుంటాను అని. ఎంత మంచి సూచన చూడండి. మనం అందరము ఏం చేస్తూ ఉంటాము, పనులలో బిజీగా ఉన్నాం. కాస్త ఈ ప్రాజెక్ట్, ఈ కొంచెం పని, లేదా మేము కూడా నిజానికి మీ అందరితో మాట్లాడుతూ బ్రేక్ దొరకదు. కానీ సమయానికి కనుక మనం భోజనం చేస్తే, అది మితంగా తీసుకుంటే త్వరగా అరిగిపోతుంది, అలాగే ఒక టైం టేబుల్ ప్రకారం మన జీవక్రియ కూడా పనిచేస్తుంది. మరి తినే పదార్థాల మీద మనం దృష్టి పెట్టినట్టయితే, పెద్ద వయసు, అమ్మానాన్నలు చాలా ఏజ్ అయిపోయింది, వీళ్ళందరికీ ఏం పెట్టాలి? ఎండాకాలం కాబట్టి ఫైబర్, పీచు పదార్థాలు ఉన్న కూరలు, ఆకుకూరలు, అలాగే సొరకాయ, బీరకాయ వంటివి తేలికగా జీర్ణమవుతాయి కాబట్టి అవి పెట్టచ్చు. ఇక పళ్ళు, పుచ్చకాయ, జామకాయ, మస్క్ మెలన్ ఇలాంటివి కట్ చేసి పెట్టండి. మీరు కూడా తినండి. వాటర్ కంటెంట్ అంటే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు పెరగము.

కడుపు నిండినట్టు కూడా ఉంటుంది. అండ్ మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను, ఎండాకాలం కాబట్టి తరచుగా నీళ్లు తాగుతూ ఉండండి. మీరు మాత్రమే కాదు, మన ఇంటి ముందర వాలే పక్షుల కోసం ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టడం మర్చిపోయింది.

ఎందుకంటే మా అభిప్రాయాలు కూడా తెలుపుకోగలము అని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. భీమ్గల్ నుంచి రవి గారు ఏం పంపించారంటే, రాగి జావా మల్టీగ్రెయిన్ పౌడర్, ఇది ప్రతిరోజు మీ జీవన శైలిలో ఒక భాగంగా ఇవి తాగండి, ఆరోగ్యానికి మంచిది అని చెప్పి. అలాగే పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఏనుగల నుంచి ఏం రాశారంటే, ఉదయం సూర్యోదయానికి ముందే లేచి పరగడుపున వాటర్ తాగి వాకింగ్ చేస్తే చాలా మంచిది. దాని తర్వాత చిరుధాన్యాలు మొలకలు వచ్చినవి తిని కొన్ని పాలు తాగాలి. మధ్యాహ్నం లంచ్ చేసి సాయంత్రం 7 గంటల వరకు పళ్ళు తిని 9 గంటలకు నిద్రపోవాలి. అలా అయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పి పంపించారు. మంచి సూచనలు, ఎందుకంటే సమయానికి తినడమే కాదు, సాయంత్రం పూట అంటే నైట్ భోజనం ఏదైతే ఉందో డాక్టర్స్ కూడా ఈ మధ్య చెప్తున్నారు, 7 గంటల వరకు తినేస్తే దాని తర్వాత మనం మేల్కొన్న సమయంలోనే మనం తిన్న భోజనం కూడా అరిగిపోతుంది అని. మరి ఇక పెరిగే పిల్లలకి ఏం పెట్టాలి అనంటే, ఈ మనం తినే భోజనంతో పాటు డ్రై ఫ్రూట్స్, బాదం అలాంటివి నానపెట్టి ఇవ్వండి. అలాగే వాల్నట్స్ తింటే ఏ వయసు వారికైనా హృద్రోగ సమస్యలు రాకుండా నియంత్రించే గుణం ఆ వాల్నట్స్కి ఉంటుంది కాబట్టి అవి కూడా మీ భోజనంలో, అంటే మీరు తినే భోజనం టైంలో ఇలాంటివి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా చేర్చుకోండి. అంజీరా పళ్ళు, పోషకాలు ఎన్నో, ఏవి తిన్నా మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. వివిధ భారతి వింటూ అలా 4 అడుగులు వేసేయండి, వాకింగ్ అయిపోతుంది, తిన్న క్యాలరీస్ కూడా బర్న్ అయిపోతాయి. ఇంటి భోజనమే ఉత్తమం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఫిట్గా ఉండండి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:10 వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలు పుదుచ్చేరి ఎన్నికల కౌంటింగ్

0: కొనసాగుతోంది. పశ్చిమ బంగా, అసోంలలో బీజేపీ హవా, తమిళనాడులో సినీ హీరో విజయ్కి చెందిన టీవీకే ఆధిక్యంలో దూసుకెళ్తున్నాయి. కాగా కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ముందంజలో ఉంది. ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ కు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎదురుదెబ్బలాంటివని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పశ్చిమ బంగా, అసోం, పుదుచ్చేరిల్లో బీజేపీ పైచేయి సాధించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం భేటీ కానుంది. తుమ్మిడిహట్టి బ్యారేజీ, ఉద్యోగులు, పింఛనర్ల సమస్యలతో సహా పలు అంశాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వరుసగా తమపై కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. పశ్చిమ బంగాల్లో మొత్తం 277 స్థానాలకు గాను బీజేపీ 180 చోట్ల భారీ ఆధిక్యంతో దూసుకుపోతుండగా అధికార తృణమూల కాంగ్రెస్ కేవలం 92 స్థానాలకే పరిమితమైంది. అస్సాంలోనూ బీజేపీ తన పట్టును నిలబెట్టుకుంటూ 80 స్థానాల్లో ముందంజలో ఉండగా కాంగ్రెస్ 24 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ 109 స్థానాల్లో లీడ్ సాధించి తొలి ఎన్నికల్లోనే సంచలనం సృష్టిస్తోంది. ఇక్కడ ఏఏడీఎంకే 64 సీట్లతో 2వ స్థానంలో ఉండగా అధికార డీఎంకే 40 స్థానాలతో 3వ స్థానానికి పడిపోయింది. కేరళంలో కాంగ్రెస్ 56 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ అధికారం వైపు అడుగులు వేస్తుండగా అధికార సిపిఎం 30 స్థానాల్లో ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో అధికార ఏఐఎన్ఆర్సీ 10 చోట్ల, బీజేపీ డీఎంకేలు చెరో 4 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం పలు రాష్ట్రాల్లో అధికార పక్షాలకు గట్టి ఎదురుగాలి వీస్తున్నట్టు విశ్లేషకులు తెలుపుతున్నారు. ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఈ ఎన్నికల ఫలితాలు ఎదురుదెబ్బలాంటివని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో పీఎంజే జ్యువెలరీ దుకాణంలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఈ ఘటనను రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు. దుకాణంలో యాజమాన్యంతో మాట్లాడానని, బాధితులకు అండగా నిలవాలని కోరానని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేసిన శ్యామప్రసాద్ ముఖర్జీ కలలు సాకారం చేసే విధంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయడం సంతోషదాయకమని 2011లో జీరోతో ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో డబుల్ ఇంజన్ సర్కార్కు దారితీయడం హర్షణీయమని సీఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిల్లో పార్టీ పైచేయి సాధించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. రానున్న కాలంలో పశ్చిమ బెంగాల్ అభివృద్ది పథంలో నడుస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదని అన్నారు. మే 10వ తేదీన జరగనున్న ప్రధానమంత్రి పర్యటనతో తెలంగాణలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మైదానంలో ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనున్న బహిరంగ సభకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. పార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకులు లక్ష్మణ్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామచంద్రరావు, మే 10న జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
1: 10వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారి యొక్క బహిరంగ సభ జరగబోతుంది కాబట్టి ఆ బహిరంగ సభ స్థలం ఇదే కాబట్టి ఇక్కడ భూమి పూజ జరగడం జరిగింది. దాదాపు ఈ భూమి పూజలో పెద్దలందరూ వచ్చారు. వారు వారి హస్తాలతో పూజలు కూడా జరిగినాయి.

0: ఎంపీ రీటల రాజేందర్ మాట్లాడుతూ 5 రాష్టాల ఎన్నికల్లో ఫలితాల్లో అస్సాంలో బెంగాల్లో బీజేపీ దూసుకుపోతోందని, కేరళ తమిళనాడుల్లో కూడా మెజారిటీ సీట్లు వచ్చాయని అన్నారు.
1: జనతా పార్టీ పరిపాలన మీద ప్రజానీకానికి ఎంత విశ్వాసం ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. 2 సీట్లు గెలుచుకున్న బెంగాల్లో ఇవాళ 15 సంవత్సరాల తర్వాత అబ్సల్యూట్ మెజారిటీతో బెంగాల్లో అధికారం చేపట్టుకోవడం జరిగింది. ప్రజలు మెచ్చి, ప్రజలు నచ్చి, ప్రజలు ఇష్టపూర్వకంగా తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఇవాళ బెంగాల్ ప్రజల ఆత్మగౌరవ భావాన్ని నిలిపే బాధ్యత మా పార్టీ మీద ఉన్నట్టుగా రేపు పరిపాలన కొనసాగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖమ్మం జిల్లాలో నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షానికి రైతుల పంటలు నీట తడిశాయి. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొక్కజొన్న, ధాన్యం తడిసింది. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, కొణిజర్ల తదితర మండలాల్లో అకాల వర్షం కురిసింది. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల వద్ద సొసైటీల ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న మొక్కజొన్న, ధాన్యం పూర్తిస్థాయిలో నీట మునిగింది. అలాగే కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, ధాన్యం కూడా తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాగా తడిసిన మొక్కజొన్న, ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలంటూ తెల్దారుపల్లిలో రైతులు ధర్నా జరిపారు. అధికారులు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశమవుతుంది. ఈ భేటీలో ప్రధానంగా తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం, ఎల్లంపల్లికి నీటి తరలింపుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు, పింఛనర్ల పెండింగ్ బిల్లులను 100 రోజుల్లో క్లియర్ చేసేందుకు అవసరమైన కార్యాచరణతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కొత్త ఆసరా పింఛన్ల మంజూరుపై కూడా మంత్రిమండలి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వీటితో పాటు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ బీమా పథకం అమలుపై చర్చిస్తారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే వీలుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సంగారెడ్డి జైల్లో ఉన్న తమ పార్టీ నేత మన్నే కృషాంక్ను పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలతో యువ నాయకుడైన కృషాంక్పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని, స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసుల్లో కూడా 12 రోజులుగా జైల్లో ఉంచడం దుర్మార్గమని ఆరోపించారు. రాష్ట్రంలో నేరాలను అరికట్టడం మానేసి పోలీసులు ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆర్మీలా మారి సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడం విషయంలో బిజీగా ఉన్నారని కేటీఆర్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం సమీపంలోని గుడిపేటలో దేశంలోనే తొలి అంతర్జాతీయ ఆక్వా పార్క్ ఏర్పాటు కానున్నట్టు ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు వెల్లడించారు.
2: ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ గుడిపేటకు ఇవ్వడం జరిగింది. 85.1 ఎకరాల 10 గుంటలు, దాంట్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటేమో కొర్రముట్లు అంటారు, వాటి గురించి ఆ ప్రాజెక్ట్ అయితే దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్. దీంతో దాదాపు 100 మంది మత్స్యకారులకు ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇచ్చిన ముఖ్యమంత్రి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కేబినెట్ సహచరులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు.
0: ఆసిఫాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని 15 మండలాల్లో కూడా 42 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అత్యవసరమైతేనే 11 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్లాలని, లేదంటే ఇంటికే పరిమితం కావాలని హెచ్చరించారు.
3: ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ అందరికీ కూడా మేము, అంటే మా తరపు నుంచి కూడా మేము అడ్వైజ్ చేస్తున్నాం ఏంటంటే, ఎర్లీగా వచ్చేసి 10 గంటల లోపల కంప్లీట్ చేసేసుకొని వాళ్ళు వెళ్లిపోయేటట్టు, ఎందుకంటే డిలే అయితే మళ్ళీ వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుందని. సో ప్రతి పని ప్రదేశంలో షేడ్ నెట్స్ కానీ, వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ, లేదా వాటర్ కానీ, ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. మీరు వింటున్నారు షో టైమ్, మీ రేడియో సఖి అనుపమాతో. మరి షో టైమ్ అంటేనే ఉత్సాహం, ఆనందం. ఎందుకు అంటే లిజనర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి. సో మీ అందరి కోసం ఈ షో టైమ్ మేము డిజైన్ చేస్తాం.

చేసాము. షో టైం అంటే ఏంటి? ఇప్పుడే కనుక వివిధ భారతి ఆన్ చేసుకుంటే ఇది ఒక క్విజ్ ప్రోగ్రామ్. మీరు ఇందులో పాల్గొనాలంటే చేయాల్సిందల్లా మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు పంపించడమే. 0402342052 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? పోకిరి, ఈ సినిమా గుర్తుంది కదా? పోకిరి సినిమాలో మహేష్ బాబు ఒక అండర్ కవర్ కాప్గా మనందరికీ కనిపించేశారు. మరి ఇలా అంటే అండర్ కవర్ కాప్ అంటే ఏంటి అని చెప్పి మళ్ళీ ప్రశ్నించకండి. అంటే ఆయన పోలీస్ అన్న సంగతి చివరి వరకు తెలియదు కదా. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఇలాంటి ఒక పాత్రనే పోషించారు. అది ఏ సినిమా? పోకిరిలో మహేష్ బాబు అండర్ కవర్ కాప్గా కనిపించారు కదా, నాగేశ్వరరావు గారు ఇలాంటి ఒక పాత్రనే తన సినిమాలో కూడా పోషించారు. ఆ సినిమా పేరేంటో నాకు సందేశం పంపించేయండి 0402342

0: షో టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి నుంచి మరి తొలి ప్రశ్న నేను అడిగాను. పోకిరిలో మహేష్ బాబు అండర్ కవర్ కాప్గా కనిపిస్తారు కదా, మరి అలాంటి పాత్రలో నాగేశ్వరరావు గారు ఒక సినిమాలో కనిపించారు. ఆ సినిమా పేరేంటో తెలుసా? జమీందార్. ఇది సరైన జవాబు. ఎవరెవరు పంపించారంటే, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, చింతల్ హైదరాబాద్ నుంచి సుశీల్ స్రవంతి, సికింద్రాబాద్ నుంచి రమణి సుబ్బారావు, అలాగే ఖమ్మం నుంచి కృష్ణకుమారి, సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ నుంచి, తోట సంతోష్ పోతంగల్ నుంచి, బొమ్మిదిని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి సరైన జవాబులు పంపించేశారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

స్టూడియో క్లాక్ లో సమయమైతే 1:31 షో టైం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైంలో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే కార్లో కూర్చున్నాం, వివిధ భారతి పెట్టుకున్నాం, మాకేదో చాలా బాగా అనిపిస్తుంది, అందరి పేర్లు వినిపిస్తున్నాయి అంటారా? 0402324 0852 0402024 0852 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగిన ప్రశ్నలకి జవాబులు ఈ నంబర్కి పంపించేయడమే. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధంగా ఉన్నారు కదా? ఎవరైనా గట్టిగా మాట్లాడితే మెల్లిగా మాట్లాడు అని చెప్పి అంటాం కదా, మరి అలాంటిది ఒక పక్షి ప్రపంచంలోనే అధిక ధ్వనితో పలకరిస్తుంది. లౌడెస్ట్ బర్డ్ కాల్ ఇన్ ద వరల్డ్, ఏ పక్షి? ఆ పక్షి పేరు తెలిస్తే జవాబు మాకు పంపించేయండి. ప్రపంచంలోనే అత్యధికంగా గట్టిగా కూసే ఒక పక్షి పేరు నేను అడుగుతున్నాను. 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్.

షో టైంలో ప్రశ్నలు మీరు అడిగేస్తున్నారు, మేము పంపించేస్తున్నాం, మా పేర్లు చదవట్లేదు వగేరా వగేరాలు అన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ మరి ఇందాక షో టైంలో నేను ఏమడిగానంటే, ప్రపంచంలోనే అత్యధిక ధ్వని చేసే పక్షి ఏది? లౌడెస్ట్ బర్డ్ కాల్ ఇన్ ద వరల్డ్. రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? వైట్ బెల్ బర్డ్. ఇది 125 డెసిబుల్స్తో అరుస్తుందన్నమాట. ఇది ఒక రాక్ షోకి సమానం, అంత గట్టిగా అరుస్తుంది. ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారంటే, గజ్వేల్ నుంచి అనిత, నందిపేట నుంచి రాకేష్, ఫరీద్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, మియాపూర్ నుంచి భాను, యాప్రాల్ నుంచి మహాలక్ష్మి, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, నర్సంపేట నుంచి బాలకృష్ణ, భూదన్, పూజంపల్లి నుంచి అనిత, హైదరాబాద్ నుంచి హర్షిణి, నిజామాబాద్ నుంచి మురహరి, యశోద, అనసూయ, నెరెడ్బెట్ నుంచి సురేష్, బెంగళూరు నుంచి గణేష్, సుజాత, నెమ్మాని నుంచి వెంకటేశం, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

స్టూడియో క్లాక్ లో సమయం అయితే 1 గంట దాటి 41 నిమిషాలు. షో టైం వింటున్నారు. షో టైం లో ఎలా పాల్గొనాలి? 0402324085204023245852 ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధంగా ఉన్నారు కదా? తెలుగు సినిమా బాబు గుర్తొచ్చిందా? ఇందులో మెరిసిన హిందీ తార ఎవరు? తెలుగు సినిమా బాబులో మెరిసిన హిందీ తార పేరేంటి? జవాబు తెలిస్తే 0402324085252కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో ఇందాక నేను అడిగాను, తెలుగు సినిమా బాబులో మెరిసిన హిందీ తార ఎవరు అని. జవాబు ఏంటో తెలుసా? అరుణ ఇరానీ. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారంటే, హైదరాబాద్ నుంచి రమాదేవి, చందనగర్ నుంచి విజయ్ కుమార్, జేఎన్టీ నుంచి ఆనంద్, న్యావనంద్ నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య, నిజామాబాద్ నుంచి నారాయణ, మేడిపల్లి నుంచి శ్రీతేజ, పొదుటూరు నుంచి దస్తగిరి, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, పెడన నుంచి అప్పలరాజు, మోరిపల్లం నుంచి శ్రీనివాసరావు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఇంకొక ప్రశ్నకి జవాబు చెప్పాలనుందా? ఉంది అనంటే అడిగేస్తాను ఒక పాట వినిపించాక.

ఓ క్లాక్ లో సమయం 1 గంట దాటి 51 నిమిషాలు. షో టైం వింటున్నారు. మరి షో టైం లో పాల్గొనాలంటే తెలిసిందేగా, మరోసారి గుర్తు చేస్తాను, 0402324082 0402324082 0402324082.

4852852 ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి సినిమా మనందరికీ చాలా నచ్చేసింది కదా, ఇందులో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరు? గోదావరి సినిమాలో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324285852 ఈ నంబర్కి పంపించేయండి.

ఇందాక నేను అడిగాను, గోదావరి సినిమాలో హీరోయిన్కి డబ్బింగ్ చెప్పింది ఎవరు అనంటే అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. జవాబు చెప్పిన వారు మరెవరో కాదు, నేపథ్య గాయని సునీత. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారంటే, యాప్రాల్ నుంచి శివాని ఉమేష్, వేణుగోపాల్ ప్రాంతం పేరు రాయలేదు, కడప నుంచి రేణుకా గోపరాజు, కౌకూర్ నుంచి సూర్యశ్రీ, భూదన్ పోచంపల్లి నుంచి మార్కండేయ, ఖైరతాబాద్ నుంచి రాణి, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, చిత్రాల నుంచి వెంకటాచారి, హైదరాబాద్ కోటి నుంచి విజయకుమార్, కొడుమూరు నుంచి జయరాం, చౌటుపల్లి నుంచి రాముడు, సురారం నుంచి బ్రూస్లీ, కామారెడ్డి నుంచి మొహమ్మద్ ఇనాయతుల్లా, వీరందరూ సరైన జవాబులు పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొనందుకు అందరికీ అనేక అనేక ధన్యవాదాలంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

ఇందాక పరిచయ వాక్యాలుగా మీకు అందరికీ చెప్పాను కదా, 2 లక్షల మంది చంటిపిల్లల్ని మన జీవితకాలంలో అసలు చూస్తామా అని చెప్పి. మరి ఈరోజు నేను మాట్లాడబోయే వ్యక్తి అలాంటి వారే. 60 ఏళ్లకు పైబడిన అనుభవం, తల నిరిసిన మనసు మురుస్తూనే ఉంది, ముదిమిలో కూడా ముచ్చటగొలిపే చిన్నారులను స్వయంగా తన పర్యవేక్షణలో డెలివరీస్ చేసి లక్షల మందికి ఆశాకిరణంలా ఉన్న హైదరాబాద్కు చెందిన డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి ఈరోజు చెప్పేనా. వీరొక గైనకాలజిస్ట్, స్త్రీ వైద్య నిపుణురాలు. అంతేకాదు, ప్రత్యేకించి మెటర్నిటీ కేర్ అంటే ప్రసూతి వైద్యంలో అనుభవజ్ఞురాలు, స్పెషలిస్ట్. సరే, సందుకొక డాక్టర్ ఉన్నారు. ఏంటి వీరి గురించి శక్తిశీలులో చెప్పేంత విశేషం అనంటారా? మరో పాట వినండి, చెప్తాను కదా.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం గైనకాలజిస్ట్ డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి. 92 సంవత్సరాల వయసు, 60 సంవత్సరాలకు పైగా వైద్య రంగం, మరీ ముఖ్యంగా ప్రసూతి

వైద్యంలో నిపుణురాలు. 2 లక్షలకు పైగా డెలివరీస్ చేసి దేశం గర్వించదగ్గ డాక్టర్స్లో ఒకరు. అన్నిటికంటే గొప్ప విశేషం ఇంకోటుంది, ఏంటో తెలుసా? వీరింకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఏంటి, 92 సంవత్సరాల డాక్టర్ హైదరాబాద్లో ఉన్నారా, ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారా అంటే నా జవాబు ఎస్, అవుననే చెప్తాను.

చాలా ఆసక్తిగా అనిపిస్తుంది కదా, డాక్టర్ శ్రూరి శ్రీమతి గారి గురించి వింటుంటే ఇంకా తెలుసుకోవాలనుంది అని చెప్పి చాలామంది శ్రోతలు కూడా మెసేజెస్ పెట్టేస్తున్నారు. మరి వీరు 1933లో పుట్టారు, అంటే 1933. అప్పట్లో మహిళల చదువు అచ్చెరు వందే మాటే, కానీ సామాజిక కట్టుబాట్లను ఎదిరించి చాలా కష్టపడి డాక్టర్ అయ్యారు సూరి శ్రీమతి గారు. తర్వాత గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు. డాక్టర్ డిగ్రీయే కష్టమనుకుంటే క్లాస్లో ఆమె ఒక్కరే మహిళా విద్యార్థిని. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయితే మరీ ఘోరంగా చూసేవారట. ఏంటి ఒక మహిళ వచ్చి మాతో పాటు చదువుకుంటుందా అని చెప్పి తోటి విద్యార్థులు ఎద్దేవా చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ సూరి శ్రీమతి దృష్టి ఇలాంటి విషయాల మీద లేనిలేదు. ఉండేదే కాదట, చదవాలి, దేశంలోని ప్రసూతి అవసరాలు తీర్చాలి అని చెప్పి అనుకున్నారు. అంతేకాదు వైద్య రంగంలో దేశం ముందు ఉంటేనే అభివృద్ధి వైపు పయనిస్తుందని ఖచ్చితంగా నమ్మిన వ్యక్తి డాక్టర్ సూరి శ్రీమతి గారు.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి. వీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాక ఒకసారి ఒక చేదు అనుభవం ఎదురైందట. ఏంటో తెలుసా? ఒక గర్భవతి ఎడ్లబండి మీద 12 కిలోమీటర్లు ప్రయాణించి ప్రసవం కోసం వీరి దగ్గరకు వచ్చింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. తల్లి బిడ్డలు ఇద్దరినీ రక్షించలేకపోయారు డాక్టర్ సూరి శ్రీమతి. దానికి కారణం, ఆ మహిళ అప్పటి వరకు ఎప్పుడూ డాక్టర్తో ఎటువంటి పరీక్షలు చేయించుకోలేదు, ఏ వైద్య సలహాలు అందుకోలేదు. స్త్రీ తల్లి కావడం ఎంత సహజమో ప్రసవం కూడా అంతే సాధారణం అని నమ్మే రోజులవి. సమయానికి వస్తే బ్రతికించగలిగేదాన్ని అని చాలా రోజులు బాధపడ్డ సూరి శ్రీమతి గారు ఆ రోజే తనకు తానే ఒక ప్రామిస్ చేసుకున్నారు. మరింత విస్తృతంగా సేవలు అందించాలి, నేను డాక్టర్గా వీలైనంత మంది పిల్లల్ని ఈ ప్రపంచంలోకి సురక్షితంగా తీసుకురావాలి అని చెప్పి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసుని మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: సమయం 2:45. మీరు వింటున్నారు శక్తిశీలి. ఈ రోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం 92 సంవత్సరాల డాక్టర్ సూరి శ్రీమతి గారి గురించి. వీరు హైదరాబాద్ లో ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు కూడా. ఉస్మానియా మెడికల్ కాలేజ్ గాంధీ నిలోఫర్ హాస్పిటల్స్ లో 35 సంవత్సరాలు సేవలందించి ఉద్యోగ విరమణ 60 సంవత్సరాల వయసులో చేశారు. కానీ విరమణ ఉద్యోగానికే మాత్రమే, సేవలకు కాదు అని చెప్పి ఒక క్లినిక్ తెరిచారు. 50ల దశకం నుంచి నేడు 2026 వరకు, అంటే ప్రయాణం ఎంత కఠినంగా ఉందో, వైద్య రంగంలో ఎన్ని మార్పులు, అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అంతే ఉల్లాసంగా గడుస్తోందని మనస్ఫూర్తిగా నవ్వేస్తారు డాక్టర్ సూరి శ్రీమతి గారు. ఇప్పుడు చైల్డ్ కేర్, నవజాత శిశువు రక్షణ కోసం అనేక సదుపాయాలు, అలాగే కాబోయే తల్లి ఆరోగ్యానికి కూడా బోలెడని ఉపాయాలు వైద్య రంగంలో ఉన్నాయి. ఇన్ని అందుబాటులో ఉన్నప్పుడు నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి?

వీటి సాయంతో నా అనుభవం జోడిస్తే రేపటి భారత్ ఆరోగ్యంగా ఉంటుంది అన్న సంకల్పం నాది అని చెప్పి అంటారు డాక్టర్ సూరి శ్రీమతి గారు.

డాక్టర్ సూరి శ్రీమతి గారు, ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా చిన్నారులను సురక్షితంగా కాన్పు చేసి ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. ఒకసారి ఎవరో అడిగారు ఆవిడ్ని, మీరు అలసిపోలేదా అంటే వారిచ్చిన జవాబు ఎంత బాగుందో తెలుసా? మనసు కనుక అలసిపోయిందనుకోండి, అది శరీరంపైనా చూపిస్తుంది. కానీ నా మనసు ఇప్పటికీ అంతే ఉల్లాసంగా ఉంది, నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పి అంటున్నారు.

రాబోయే తరాలకు 2 లక్షలకు పైగా ప్రసూతి కాన్పులు సురక్షితంగా చేసిన డాక్టర్ సూరి శ్రీమతి గారు ఒక స్ఫూర్తి జ్యోతి. ప్రతి ప్రాణం కాపాడాల్సిన బాధ్యత ఒక డాక్టర్గా నాదే అంటారావిడ. వయస్సు ఒక సంఖ్య మాత్రమే. ఒక ప్రాణాన్ని ఈ భూమి మీదకు సురక్షితంగా తీసుకువచ్చి ఆ తల్లి కుటుంబ సభ్యుల ఆనందం చూడండి, వెలకట్టలేనిది. ఆ ఆనందమే నన్ను నడిపిస్తోంది అంటున్నారు డాక్టర్ సూరి శ్రీమతి. ఈ 92 సంవత్సరాల యంగ్ డాక్టర్ గారి సేవలకు కొన్ని జనరేషన్స్ పాటు తరతరాలుగా వారి దగ్గరే వైద్యం చేయించుకున్న లక్షల మంది పేషెంట్స్ ఇచ్చిన అభినందనలు, ఆశీర్వచనాలే వారికి ఆరోగ్యకరమైన జీవితమిచ్చి మరెందరికో ఈ గొప్ప వైద్యురాలి సేవలు అందాలని కోరుకుందాం. నమస్కారం అంటుంది మీ రేడియో సఖి అనుపమ.

चुनरी संभाल गोरी उड़ी चली जाए रे।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలతూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్టంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా పయనిస్తోంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 293 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. బీజేపీ 4 స్థానాలు కైవసం చేసుకుని 194 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక స్థానాన్ని గెలుచుకుని 88 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా సిపిఎం ఒక స్థానాన్ని, ఇతరులు మరో 4 స్థానాలు గెలుపొందారు. అసోంలో బీజేపీ వరుసగా 3వసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిద్దంగా ఉంది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను 39 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 31 స్థానాలను కైవసం చేసుకోగా ఏజీపీ 2, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 5 స్థానాలు గెలుచుకున్నాయి. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 1 స్థానాన్ని దక్కించుకుంది. మిగిలిన 87 స్థానాలకు గాను బీజేపీ 50 స్థానాల్లో, ఏజీపీ 6, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 21 స్థానాల్లో, ఏయుడిఎఫ్ 1 స్థానంలో, రాజోర్ దళ్ 2 స్థానాల్లో, ఇతరులు మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లలో బీజేపీ ఒక్కో సీటు గెలుచుకోగా మహారాష్ట, కర్ణాటకల్లో ఒక్కో సీటులో ఆధిక్యంలో ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ 1 నియోజకవర్గాన్ని గెలుచుకోగా మహారాష్టలో ఉప ఎన్నిక జరిగిన మరొక నియోజకవర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ జేఎస్సీ నేతలు కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. జవహర్ నగర్ డంప్ యార్డును తరలించాలని జేఎస్సీ నాయకులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నూతనంగా తెలంగాణ రాష్ట డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ను బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్టంలో ఈరోజు పలు జిల్లాల్లో అక్కడక్కడా

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

స్టూడియో క్లాక్ లో టైం 5:04 దాటి 7 సెకండ్లైంది. మామూలుగా మండే అంటే రష్ డే, కానీ సమ్మర్ హాలిడేస్ కనుక మండే అయినా ట్యూస్డే అయినా లేదు 7 డేస్లో ఏ డే అయినా కొంచెం నెమ్మదిగా ఉంటుంది. తెల్లారి 5:30 లేవడానికి బదులు 6:30 లేస్తున్నాం, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. చేయాల్సిన పనులు చరా మామూలుగానే ఉన్నాయి, కాస్త తీరుబాటుగా స్టార్ట్ అవుతున్నాయి. డే రొటీన్ వర్క్స్ అంటారా, కరెక్టే కదా. సమ్మర్ హాలిడేస్ అనేవి ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, అది కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకు మాత్రమే. దట్టు ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్కి మాత్రమే పరిమితం అయిపోయాయి ఇప్పటి సమ్మర్ హాలిడేస్. ఇక 7th క్లాస్ మొదలు 10th క్లాస్ వరకు, అవి మళ్ళీ అయిపోయే వరకు IIIT అని అవని ఇవని క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక్క 1 వీక్ మాత్రమే సెలవులు ఇచ్చి. సమ్మర్ హాలిడేస్ అనే మాటకు ఎక్కడుంది అసలు? నాకు తెలిసి ఒక 10 to 12 ఇయర్స్ బ్యాక్ వరకు April 23rd ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొని స్కూల్కి బాయ్ బాయ్ చెప్పేస్తే మళ్ళీ 12th జూన్ రీఓపెన్ చేసే వరకు స్కూల్ అనే మాటే ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా లేదు. పిల్లలు సమ్మర్ హాలిడేస్ని ఫుల్ ఫ్రెడ్జ్గా గడిపే రోజులు అసలు తగ్గిపోయాయి. ఇప్పటి చదువులు అలా ఉన్నాయి, మరి కాలానుగుణంగా చేంజ్ అవ్వక మాత్రం తప్పదు. మరి సమ్మర్ హాలిడేస్ అయినా సీజనల్ హాలిడేస్ అయినా హాలిడే స్పేస్ ఉన్నా లేకున్నా వివిధ భారతి వింటుంటే మీ డే మాత్రం ఫుల్ఫిల్ అవుతుంది. కనుక చాయ్తో హాయ్ కవర్లు వచ్చేస్తున్నాయి, ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం నేను ఆర్జే దీపిక.

మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

చాయ్తో హాయ్ కబర్లు వింటున్నారు. స్టూడియో క్లాక్ లో టైం 5:14 దాటి 22 సెకండ్ల. రోజులో ఒక్కసారైనా మనం మాట్లాడుకునే టాపిక్ ఫిట్నెస్. ఈ మధ్య కాలంలో అయితే ఏ ఇద్దరు కలిసినా ఏజ్ బ్యారియర్స్ లేకుండా డిస్కస్ చేసుకునే హాట్ టాపిక్ అనుకోండి ఫిట్నెస్ మాత్రమే. ఫిట్ అండ్ స్ట్రాంగ్గా ఉండి హెల్తీగా ఉండడం మీద ఫోకస్ చేస్తూ అవగాహన పెంచుకోవడం అనేది తరచూ చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం కూడా. మరి ఫిట్నెస్ అనేది కేవలం పెద్దలకు మాత్రమేనా? కాదు కాదు, పిల్లలకి కూడా చాలా చాలా చాలా అవసరమని ఇవాల్టి నేషనల్ కిడ్స్ ఫిట్నెస్ డేకు మనకు గుర్తు చేస్తుంది. ఇంకా చెప్తాను ఈ విషయం గురించి. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ అని ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేషనల్ కిడ్స్ ఫిట్నెస్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఫిట్నెస్ అంటే జిమ్కు వెళ్ళడం మాత్రమే కాదు, మన శరీరం ఆరోగ్యంగా ఉండడం, మనసు హ్యాపీగా ఉంచుకోవడం, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండడం. మరి చిన్నపిల్లల విషయానికి వస్తే బాగా పరిగెత్తడం, ఆటలు ఆడడం, నవ్వుతూ ఉండడం, సరైన ఆహారం తినడం, ఇవన్నీ కలిపితేనే పిల్లల ఫిట్నెస్ అవుతుంది. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా మొబైల్ టీవీకి మాత్రం బాగా టైం స్పెండ్ చేస్తున్నారు. అలా కాకుండా అదే సమయంలో బయట ఆడుకోవడం అనేది అలవాటు చేస్తే బాడీ స్ట్రాంగ్ అవుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, ఫోకస్ పెరుగుతుంది, స్క్రీన్ టైం అనేది తగ్గిపోతుంది. ఒకవేళ ఇవేవి వద్దు అంటే మాత్రం ఆల్టర్నేట్గా ఫిట్నెస్లో భాగంగా సైక్లింగ్, స్కిప్పింగ్, డాన్స్, క్రికెట్, యోగా యాడ్ చేస్తే పిల్లలు యాక్టివ్గా ఉంటారు. ఇలాంటి కబుర్లు నేను చెప్తూనే ఉంటాను, మీరు వింటూనే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

5:36 చాయ్తో హాయ్ కబులు వింటున్నారు. నేషనల్ కిడ్స్ ఫిట్నెస్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఫిట్ అంటే ఓన్లీ ఆటలేనా అంటే కానే కాదు. తీసుకునే ఫుడ్లో కేరింగ్ చాలా అవసరం. ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్, ఇంకా నట్స్ డైలీ ఫుడ్లో ఖచ్చితంగా పిల్లలకు ఇవ్వాల్సిందే. మరి ఇప్పటి పిల్లలు ఇవన్నీ అలవాటు చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించినా అలవాటు క్రమం తప్పకుండా చేస్తే మాత్రం మంచి పోషకాలు అందించినట్టే. మరి పిల్లలు ఫిట్గా ఉండాలి అంటే పేరెంట్స్, టీచర్స్ సపోర్ట్ కూడా చాలా చాలా అవసరం. పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే వర్క్లో కాస్త బిజీగా ఉన్నా వాళ్లకు మాత్రం టైం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. పిల్లలకు ఆన్ టైం ఫుడ్ ఇవ్వడం అనేది ఒక స్కెడ్యూల్లా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడున్న బిజీ జమానాలో అది మాత్రం చాలా అవసరం. మరి ఈ ఇయర్ నేషనల్ కిడ్స్ ఫిట్నెస్ డే థీమ్ ఏంటంటే శారీరక బలం ఇంకా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే కొత్త కొత్త వ్యాయామాలు ఒక లక్ష్యంగా పెట్టుకుని, ఎస్పెషలీ ఆరు బయట ఆడడం అనేది కొత్తది కాదు. మన చిన్నప్పుడు ఖచ్చితంగా ఆడేవాళ్ళం. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అలా విసిరిపారేసి, అంటే అప్పట్లో ఉన్న ఆటలు ఖచ్చితంగా బయటనే ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అన్ని ఇండోర్ గేమ్సే అనుకోండి, బట్ స్టిల్ అది ఆరోగ్యకరమైన అలవాటు కాబట్టి దాన్ని పిల్లల్లో పెంపొందించగలగాలి. ఒక విషయం చెప్పాలి ఇక్కడ, మన ఇండియాలో చాలామంది స్పోర్ట్స్ స్టార్స్గా ఉన్న వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేస్తూ స్టార్స్గా నిలిచారు, నిలుస్తూ ఉన్నారు కూడా. మరి మన పిల్లలు కూడా స్టార్స్గా చూడాలి అనుకునే డిజైర్డ్ పేరెంట్స్ అందరి కోసం పిల్లలతో పాటు కొంచెం టైం ఇచ్చి కొంచెం కసరత్తు కూడా అవసరమే. మరి మీ పిల్లల్ని కూడా ఛాంపియన్స్గా చూడగలరు. మరి పిల్లలందరూ స్టే ఫిట్, స్టే హ్యాపీ. మరిన్ని విషయాలు చెప్తాను.

కొంతమందికి అదో వ్యాపకం కూడా కావచ్చు, కానీ సినిమాయే పంచ ప్రాణాలుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక లెజెండరీ దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా వారి విజయ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మొదటి చిత్రం తాత మనవడు చిత్రంతో దర్శకుడిగా స్థిరపడి కొన్ని ఆణిముత్యాల లాంటి చిత్రాలను మనకందించిన తనదైన ముద్ర వేశారు. చలనచిత్ర సీమలో ఇంచుమించు 5 దశాబ్దాలుగా అలుపెరగని సుదీర్ఘ ప్రయాణం వారిది. సుమారు 150 చిలుకు సినిమాలకు గాను తానే నడిపించిన సారథ్యం, మరెన్నటికో మాటలకు, మరెన్నటికో నేర్పరితనం, మరికొందరికి పాటలు సమకూర్చిన ప్రజ్ఞా పాఠం వారిది. సినీ పరిశ్రమకు ఓ ఐకాన్, అనిరత సాధ్యుడు, దిశా నిర్దేశకుడు, చెరగని రికార్డులకు సొంతం చేసుకున్న ఘనుడు, అటు రాజకీయాల్లో ఇటు మీడియాలో ప్రత్యేకమైన మార్కు ఉన్న ప్రతిభాశాలి దాసరి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. సినిమా అంటే చాలా మందికి ప్యాషన్ కావచ్చు, చాలా మందికి వ్యాపారం కావచ్చు, మరికొంత

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: దాసరి నారాయణరావు గారు సినీ పరిశ్రమకు చేసిన సేవకు గాను 1974లో తాతామరుడు సినిమాకు గాను నంది అవార్డు, స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది, 1983లో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా, ఇలా లిస్టు మాత్రం బోలెడే ఉంది. ఇవి కాక దాసరి నిర్మించిన చిత్రాలకు అనేక అవార్డులు కూడా అందుకున్నారు. దాసరి వంటి జననీయులు నూటికో కోటికో పుడతారు. ఇవాళ వారి జయంతి రోజున దాసరి గారిని గుర్తు చేసుకోవడం మనందరికీ గర్వకారణం. మరి ఇవి ఇవాళ్టి ఛాయ్తో హాయ్ కబుర్లు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు. వెనువెంటనే హిందీలో వార్తా ప్రసారం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సోంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ, తమిళనాడులో టీఎంకే పార్టీ, కేరళంలో కాంగ్రెస్ కూటమి అధికారం దిశగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న రైతు వారోత్సవాలను వికారాబాద్ జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు అన్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుండగా తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. బెంగాల్లో 293 స్థానాలకు గాను బీజేపీ 191కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. టీఎంసీ ప్రస్తుతం 85 స్థానాలకే పరిమితమైంది. తమిళనాడులో రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. రాజకీయ అరంగేట్రం చేసిన నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంతో అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది. అధికార డీఎంకే కేవలం 50 పైచీలకు స్థానాలకే పరిమితం కాగా ఏఐఏడీఎంకే 44 స్థానాల్లో పోటీ ఇస్తోంది. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోనుంది. అస్సోంలో బీజేపీ కూటమి వరుసగా 3వసారి అధికారాన్ని నిలబెట్టుకుంటోంది. అటు పుదుచ్చేరిలో కూడా ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారం దిశగా సాగుతోంది. మరోవైపు 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లలో విజయం సాధించగా కర్ణాటకలో కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకుంది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం జరుగుతోంది. పలు కీలక అంశాలపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం, ఎల్లంపల్లికి నీటి

0: తరలింపుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన రైతు వారోత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు పండించిన వివిధ రకాల పండ్లు, ధాన్యాలు, వాణిజ్య పంటలను స్టాళ్ల రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్బంగా సేంద్రీయ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు తోడ్పడే టీజీ ఆర్గానిక్ యాప్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మంత్రి,
1: భారతదేశంలో అత్యధిక వరి ధాన్యాన్ని పండించినటువంటి రాష్ట్రం తెలంగాణ. దగ్గర దగ్గర 173 లక్షల మెట్రిక్ టన్నులు ఈనాడు పంట పండిస్తే మేమే 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం.
0: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట్ర అధ్యకులు రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో వివిధ రంగాల నిపుణులు, మైనారిటీ నేతలు బీజేపీలో చేరిన సందర్బంగా ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అస్సోంలో అవినీతి రహిత పాలన వల్లనే 3వసారి అధికారం దక్కించుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల ఫలితాలతో రాష్ట వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నేతలు స్వీట్లు పంచి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ అభివృద్దికి పట్టం కట్టిన ప్రజలు ఇండియా కూటమికి బుద్ది చెప్పారన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ జేఏసీ నేతలు కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యకులు తోటకూర వజ్రేష్ యాదవ్, జేఏసీ కన్వీనర్ శంకర్ నారాయణ తదితరులున్నారు. జవహర్ నగర్ డంప్ యార్డును తరలించాలని జేఏసీ నాయకులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు ఖమ్మంలో మెగా జాబ్ మేళాను నిర్వహించినట్టు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఈరోజు కంపెనీస్ అనేది రిజిస్టర్ అయి రావడం జరిగింది. దాదాపు 80 కంపెనీలు రావడం జరిగింది. 3,200+ జాబ్స్ ని వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాల్లో ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఈరోజు రైతు వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు మండల వ్యవసాయాధికారి వేణుగోపాల్ ప్రభుత్వం సూచించిన అంశాలను కూలంకషంగా వివరించారు.
3: నేల ఆరోగ్యము, ప్రకృతి వ్యవసాయము, మేలైన వరి వంగడాలు, వ్యవసాయ యాంత్రీకరణ అనే అంశాలపైన మనకు రైతులకు వివరించడం జరుగుతుంది. వారి భూసారాన్ని బట్టి ఎరువులు ఎలా వాడాలి, ఎరువులను ఆల్రెడీ ఉన్న స్థాయిని బట్టి నత్రజని, భాస్వరం, పొటాషియం ఎంత తగ్గించుకోవచ్చు, మిగతా మన మైక్రోన్యూట్రియన్స్ కూడా ఏం వాడాలి లేకపోతే ఏం తగ్గించుకోవాలనే విషయం కూడా కూలంకషంగా వాళ్ళతో చర్చించి వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది.
0: ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు, కార్యక్రమాలు తన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించాయని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన జాయిని శ్రీహరి ఆచారి చెప్పారు. ఆకాశవాణి 90 ఏళ్ల వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
4: నేను గత 60 సంవత్సరాల నుంచి హైదరాబాద్ మరియు ఎఫ్ఎం కేంద్రం స్టేషన్ యొక్క ప్రోగ్రాంలు కంటిన్యూగా వింటున్నాను. ఈ స్టేషన్ నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ ప్రోగ్రాంలు వింటున్నప్పుడు ప్రతి నాటకం నేను విన్నాను. ఈ కాలంలో కూడా ఈ రేడియో స్టేషన్ గా కొనసాగుతున్నందుకు చాలా సంతోషము.
0: రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలియజేసింది. అలాగే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించనున్నారు. గంభీర్రావుపేటలో బయోస్ట్రాటం టెక్నాలజీస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు భూమి పూజ చేస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి మంత్రుల పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పరిశీలించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, వడ్ల కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి

ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా పోడూరు చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, ముఖ్యమంత్రి స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న మెగా రైతు మేళాకు కావలసిన ఏర్పాట్లు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతులకు ఉపయోగపడేలా ఈ మేళాను నిర్వహించాలన్నారు. 5 సంవత్సరాలలోపు వయసున్న పిల్లల ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడీ కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. అలాంటి పిల్లలను అంగన్వాడీ కేంద్రాల సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు. సాగులో నేలల సంరక్షణ, ఎరువుల వినియోగం కీలకమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఈరోజు తాడూరు గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, సహకార శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 4 రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సోంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ, తమిళనాడులో టీఎంకే పార్టీ, కేరళంలో కాంగ్రెస్ కూటమి అధికారం దిశగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న రైతు వారోత్సవాలను వికారాబాద్ జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఇలాంటి హమ్మింగ్ మ్యూజిక్ వింటూ అలా డ్రైవ్ చేస్తూ, టూ వీలర్ కాదు ఫోర్ వీలర్ మాత్రమే, ఎందుకంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ విన్నామనుకోండి ఇతర వాహనాల శబ్దం మనకు వినిపించుకోవచ్చు, కాబట్టి ఫోర్ వీలర్లో ఉంటే మాత్రమే వినండి వివిధ భారతిని, ఖచ్చితంగా మ్యాండేట్ అని మాత్రం అనుకోవచ్చు. ఎందుకంటే మీకోసం మార్నింగ్ మీరు అలా ఆఫీస్కి వెళ్ళిపోయినప్పటి నుంచి మీ తిరుగు ప్రయాణం కోసం మిమ్మల్ని చూడడానికి మీకోసం ఒకరు వెయిట్ చేస్తూనే ఉంటారు. వారు ఎవరు అనేది మీకు బాగా తెలుసు కాబట్టి కమ్మని పాటలు వినిపించేస్తాను, వింటూనే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే నీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? వెన్నెల ప్రోగ్రాంలో చేతంతో తెలుసుకుందాం ఈరోజు. నవ్వు నాలుగు విధాల చేటు అనే ఒక పాత సామెత ఉండేది. అయితే ఆరోగ్యపరంగా చూస్తే నవ్వు 40 విధాల మేలు అంటున్నారు డాక్టర్స్. నవ్వడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా నవ్వు ఎంతో మేలు చేస్తుందట. అదెలాగంటే, మనస్ఫూర్తిగా నవ్వడానికి మించిన మందు మరొకటి లేదంటున్నారు. రోజులో ఒకసారైనా నవ్వకపోవడం వల్ల చాలా రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. నవ్వకుండా ఎప్పుడూ సీరియస్గా ఉండేవాళ్లకు స్ట్రెస్ అంటే ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి త్వరగా దరిచేరుతాయట. వర్క్ స్ట్రెస్లో పడి నవ్వడాన్ని చాలామంది మర్చిపోయారు. ఇవాళ మన వర్క్ కూడా అలాగే ఉందండి. ఏదో ఆర్టిఫిషియల్గా నవ్వేస్తూ ఉంటారు.

హాయ్ హూ అని అందరికీ ఏదో ఎక్స్చేంజింగ్ ఆఫ్ ప్లెజెంట్రీస్ అవుతాయి ఆఫీస్కి వెళ్ళగానే, కానీ డీప్ ఇన్సైడ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ టెన్షన్ అండ్ స్ట్రెస్. వర్క్ అవుతుందా లేదా, అసలు ఇంకోటి చెప్పాలంటే ఆ వర్క్ పైన ఇంట్రెస్టే ఉండదు, కానీ వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు? శాలరీ కోసం వెళ్ళాలి. అందరికీ ఏదో మనం హ్యాపీగా ఉన్నామన్న ఒక ప్రొజెక్షన్ చేయాలి అక్కడ. అది చేయకపోతే వీళ్ళేదో అయిపోయారన్న ఫీలింగ్ వీళ్ళకి కలుగుతుంది, వేరే వాళ్ళకు కలుగుతుంది. దానితో డబుల్ ఇంపాక్ట్ పడుతుందని ఉన్నా లేకున్నా గానీ ఏదో హ్యాపీగా ఉన్నామని ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇది కేవలం ఆఫీస్లో కాదు, ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో మనం చూపిస్తూనే ఉన్నాం. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ. నిజంగా హ్యాపీగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, చెప్పాల్సిన అవసరం లేదు అది. కానీ ఇవాళ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నవ్వుతూ ఫోటోలు తీసుకుంటున్నారు, తింటూ ఫోటోలు తీసుకుంటున్నారు, ఏది చేసే ఫోటోలు తీసుకుంటున్నారు, వేరే వాళ్ళకి ఇమీడియట్గా చూపిస్తున్నారు. అంటే సీసీసీ లుక్ అంత టెన్షన్ అయిపోయింది, అంటే జీవితంలో లేని ఉన్నట్టు చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఆర్టిఫిషియాలిటీ వచ్చింది. ఒక్కసారి కామ్గా సాలిట్యూడ్లో కూర్చొని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే నిజంగా హ్యాపీనెస్ ఉందా లేదా మనకే తెలుస్తుంది. మనకొచ్చే చాలా రకాల మానసిక రుగ్మతలకు, అనారోగ్యాలకి నవ్వకపోవడం కూడా ఒక కారణం. బీపీ, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, మైగ్రేన్ తలనొప్పి వంటి బోలెడు సమస్యలు కేవలం నవ్వడం ద్వారా దూరమవుతాయని ఎంతోమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు, ఎన్నో రీసెర్చర్స్ కూడా ప్రూవ్ చేశాయి. రోజుకి 10 నిమిషాలు నవ్వడం ద్వారా 10 నుంచి 20 మిల్లీమీటర్ల రక్తపోటు తగ్గుతుందని స్టడీలో తేలింది. కానీ ఏం చేస్తున్నారు, నవ్వకుండా గోళీలు మింగుతున్నారు, టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు. బీపీ అంటారు, హైపర్ టెన్షన్ అంటారు, ఏదో ఒకటి మింగేస్తే అయిపోతుంది, మళ్లీ స్ట్రెస్ఫుల్ లైఫ్. అదొక సైకిల్ లాగా ఏర్పడింది. హాయిగా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని లేదా ఒక మంచి కామెడీ షో చూస్తుంటూ ఫ్యామిలీ వాళ్లతో ఉండే టైం కూడా లేదు. ఇవాళ అన్ని ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్ కదా, అన్ని అక్కడ సోషల్ మీడియాలో చూపించేశాం కదా ఆర్టిఫిషియల్, ఎక్కడ మళ్ళీ రివీల్ అవుతుందో అని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా ఏంటి మనం? వై డోంట్ యూ బీ యువర్ సెల్ఫ్, వై డోంట్ యూ లాఫ్? ప్రాబ్లం వస్తే వచ్చింది, దాన్ని అధిగమించండి. ఫ్రెండ్స్తో కలిసి ట్రూత్ఫుల్గా ఉంటే ఏమవుతుంది, హ్యాపీగా జీవించవచ్చు. నవ్వండి, నవ్వించండి. నవ్వడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ లెవెల్ కూడా పెరుగుతుంది. నవ్వినప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే అన్ని రకాల మానసిక రుగ్మతలకు నవ్వు మంచి మందుగా పనిచేస్తుంది. ఇకపోతే నవ్వడం వల్ల సహజంగానే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనకు పాజిటివ్ థింకింగ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే నవ్వుతామో ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీ తేలిక పడుతుందో నిజంగా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వినప్పుడు ముఖం, పొట్టలోని కండరాలు యాక్టివేట్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే నవ్వు అనేది ఒక రకమైన శ్వాస వ్యాయామం. ఇట్స్ అ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎస్ ఎగ్జాక్ట్లీ, వీ టేక్ లాట్ ఆఫ్ బ్రీత్ అండ్ వీ రిలీజ్ దట్ బ్రీత్ అండ్ వీ ఆల్సో రిలాక్స్ ద మజిల్స్. నవ్వుతూ ఉంటాం, ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒక మజిల్స్కి కూడా టెన్షన్ రిలీజ్ అయిపోతుంది, లైట్ అయిపోతాము. కాబట్టి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులతో మంచిగా కమ్యూనికేట్ చేయండి. అందరిలో మంచి ఇంప్రెషన్ పొందడానికి ముఖంపై చిరునవ్వు ఉండడం చాలా అవసరం. ఈ మధ్య లేటెస్ట్గా చాలా మంది ఏంటంటే ఏదో సీరియస్గా ఫేస్ పెడతారు, అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మేము చాలా విఐపీస్, మమ్మల్ని చూసి అందరూ భయపడండి అనే ఒక ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు అందరికీ. ఎందుకంత సీరియస్నెస్? దాంతో నష్టం ఎవరికి? మీకే కదా. అది అయినా మీకు ఆ ప్రొజెక్షన్ అవసరం ఎందుకు? నిజంగా మీలో వాల్యూ ఉంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు కదా అని ఆలోచన మర్చిపోతారు. అలాగే నవ్వు అనేది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది, అంటే మీరు నవ్వుతూ ఉండడం ద్వారా మీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా నవ్వుతూ ఉండేలా చేయొచ్చు. ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుందంటారు. ఇది నేను చెప్పే మాట కాదు, చాలా మటుకు సర్వేలో నిరూపించారు. కాబట్టి రోజుకి 10 నిమిషాలైనా నవ్వడానికి అలవాటు చేసుకోవడానికి. ఇంకా చేతన్ ఏదో వెనెల ప్రోగ్రాంలో నవ్వమన్నాడు, 10 నిమిషాలు నవ్వమన్నాడు అని అలారం పెట్టుకుని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ నవ్వకండి. నిజంగా చూసుకుంటే ఎంతసేపు నవ్వితే అంత మంచిది. మీరు నవ్వడం కాకుండా ఇతరులను కూడా నవ్వించండి. నవ్వితే శరీరంలోని 108 కండరాలు ఉత్తేజమై శక్తి వస్తుందట. గట్టిగా నవ్వే వారిలో బీపీ అదుపులో ఉంటుంది. మనం 15 నిమిషాలు నవ్వితే సుమారు 40 కేలరీస్ కరిగిపోతాయి. గట్టిగా నవ్వుతున్న సమయంలో మన శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు. నవ్వితే శరీరంలో నొప్పుల నివారణకు తోడ్పడే ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. నిత్యం నవ్వుతూ ఉండేవారికి జీర్ణశక్తి పెరుగుతుంది. దట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద డైజెస్టివ్ కెపాసిటీ. మానసిక రోగాలు నయం చేయడానికి నవ్వు ఔషధంలా పనిచేస్తుంది. నవ్వు మెడకు మంచి వ్యాయామం. హాయిగా నవ్వుకుంటే మెడనొప్పి సమస్య ఉండదు. మానసిక ఉల్లాసానికి నవ్వు ఓ దివ్య ఔషధం. హాయిగా నవ్వుకునే వారికి హై బీపీ,
ఉబ్బసం.

0: రక్తం, మధుమేహం, మానసిక ఒత్తిడి దూరం. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. మీ జీవితంలో ప్రతిరోజు అందుకే నవ్వండి, నవ్వించండి. మనసారా నవ్వడానికి ఏ అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే మీరు నవ్వితే మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. జీవితమంటేనే సమస్యలు, ప్రాబ్లమ్స్, సఫరింగ్, పెయిన్ అని అంటూ ఉంటారు. కరెక్టే, అది సర్వసాధారణం. శారీరక మానసిక సమస్యలను నయం చేసేందుకు తరచూ వైద్యులను సంప్రదిస్తూ ఉంటాం. కానీ ఒక చిన్న నవ్వు నవ్వితే మీరు కొన్ని అనారోగ్యాల నుంచి కోలుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. నవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి నిజంగా పెరుగుతుందండి. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. అంటే కార్టిజాల్ ఇలాంటి ఏదైతే హార్మోన్స్ ఉంటాయో మనకు స్ట్రెస్నిచ్చేవి, అవన్నీ తగ్గిపోతాయి. ఆటోమేటిక్లీ ఇట్ ఇంప్రూవ్స్ ఆ హెల్త్. అదనంగా మీ శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే కణాలు పెరుగుతాయి. నవ్వు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనసారా నవ్వుతుండటం వల్ల హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని ఆక్సిజన్ రవాణాను పెంచుతుంది. రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే ప్రాణాంతకం. అధిక ఒత్తిడి అనేక మానసిక శారీరక సమస్యలకు దారితీస్తుంది. డిప్రెషన్ మన ఓవరాల్ హెల్త్ని కూడా ప్రభావితం చేస్తుంది. నవ్వు ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. దీనివల్ల మనసు, శరీరం రిఫ్రెష్డ్గా ఉంటుంది. ఈ రోజుల్లో మనం క్యాలరీస్ని తగ్గించుకోవడానికి అనేక వ్యూహాలను అనుసరిస్తూ ఉన్నాం. క్యాలరీస్ని బర్న్ చేయడానికి నవ్వు గొప్ప మార్గం. 10 నుంచి 15 నిమిషాల పాటు నిరంతరం నవ్వడం వల్ల 50 క్యాలరీస్ ఖర్చవుతాయి. ఇది మీకు తేలికపాటి వ్యాయామం అవుతుంది. హాయిగా నవ్వేవారికి నరాల బలహీనతలు కూడా దరిచేరవు. డిప్రెషన్లో ఉన్న వాళ్లకి లాఫింగ్ థెరపీ ట్రీట్మెంట్ చేయగా 70% వరకు సత్ఫలితాలున్నాయి. థైరాయిడ్, మైగ్రెయిన్, స్పాండిలైటిస్ వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా ఈ నవ్వే. అందుకే అంటారు, నవ్వండి, నవ్విస్తూ ఉండండి. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు ఒకసారి చూసుకున్నారా, బాగా హ్యాపీగా రిలాక్స్డ్గా లేచి అలా హ్యాపీ స్మైల్ ఇస్తూ ఈ డే ఎంత బాగుందో రిఫ్రెష్డ్గా అన్నప్పుడు ఆ రోజంతా నిజంగా బాగుంటుంది. కానీ ఎన్నాళ్ళయింది అలా లేచి? లేవగానే మనం ఏదో బాధతో లేస్తాం. ఎందుకంటే ఆ డే అంతా మళ్ళా ఎలా గడుపుతాం, దాన్ని ప్లానింగ్ చేసుకుంటూ చేసుకుంటూ అసలైన జీవితాన్ని మర్చిపోతాం. ఇదొక సైక్లిక్ ప్యాటర్న్ అయిందండి. నిజంగా ప్లానింగ్ చేయాలి, కోఆర్డినేషన్, ఇవన్నీ చాలా ముఖ్యం. లైఫ్ ముందుకెళ్లాలంటే ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే అనుకుంటాం. కానీ దాంట్లో పడి అసలైనవి మర్చిపోతున్నామేంటి? ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి లేదా సంపాదించడానికి నవ్వు అడ్డెందుకయింది? సో స్టార్ట్ యువర్ డే విత్ అ స్మైల్, స్లోలీ గెట్ ఇన్ టు లాఫ్టర్. మీరే చూస్తారు మీ జీవితంలో ఎన్ని పాజిటివ్ చేంజెస్ వస్తాయో. With this wonderful information about the importance of laughter, this is Chetan signing off in today's Vanilla program. I'll get back to you in our next segment. Till then, have a great time. Bye. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. I repeat, 9515227039. మా ఈమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
1: వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఈ రోజు రాత్రి 7:15 ఆరోగ్య జీవనంలో ప్లాస్టిక్ సర్జరీ ఈ అంశం గురించి డాక్టర్ జి శ్రీనివాస జ్ఞానేశ్వర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని హెచ్చరిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబైలోని వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడతాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళ్తూ ఉండగా, అసోం, పుదుచ్చేరిలో అధికార పార్టీలే మళ్లీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ పార్టీ తమిళగావెట్రీ కజగం టీవీకే తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించే దిశగా ఉంది. కేరళంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కూటమి ఎల్డీఎఫ్ను అధిగమించి స్పష్టమైన మెజారిటీ వైపు కదులుతోంది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లో ఒక్కో స్థానాన్ని గెలుచుకోగా, కాంగ్రెస్ కర్ణాటకలో ఒక స్థానాన్ని గెలుపొందింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 293 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు 11 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 9 స్థానాలు గెలుపొందగా తృణమూల్ కాంగ్రెస్ 2 స్థానాలు గెలుపొందింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 282 స్థానాల ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 191 స్థానాల్లో ముందంజలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సిపిఐఎం 1 స్థానంలో, కాంగ్రెస్ 2 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. రాష్ట ముఖ్యమంత్రి, టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో తన బీజేపీ ప్రత్యర్థి సువేందు అధికారిపై ఆధిక్యంలో ఉన్నారు. అయితే నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత హుమాయున్ కబీర్ నవడా రేజీనగర్ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. అస్సాంలో భారతీయ జనతా పార్టీ వరుసగా 3వసారి అధికారాన్ని కొనసాగించేందుకు సిద్దంగా ఉంది. మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 74 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 59 స్థానాలు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన అసోం గణపరిషత్ 5 స్థానాలు, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 6 స్థానాలు సాధించాయి. మరోవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, తృణమూల్ కాంగ్రెస్ ఒక్కో స్థానం చొప్పున గెలుచుకున్నాయి. మిగిలిన 52 స్థానాల ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 23 స్థానాల్లో ముందంజలో ఉండగా,

0: దాని మిత్రపక్షం ఏజీపీ 3 స్థానాల్లో, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 19 స్థానాల్లో, ఏయుడిఎఫ్ 1 స్థానంలో, రైజోర్ దళ్ 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ జాలుక్బారి నియోజకవర్గంలో, కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్పై ఆధిక్యంలో ఉన్నారు. కేరళంలో 140 స్థానాలకు సంబంధించిన ఫలితాలు, ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ అధికార లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్పై స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ 33 స్థానాలు గెలుచుకుని 30 స్థానాల్లో ముందంజలో ఉంది. దాని మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 8 స్థానాలు గెలుచుకుని 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార సిపిఐఎం 18 స్థానాలు గెలుచుకుని 8 స్థానాల్లో ముందంజలో ఉండగా, దాని మిత్రపక్షం సిపిఐ 5 స్థానాలు గెలుచుకుని 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేరళ కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకుని 1 స్థానంలో ముందంజలో ఉంది. తాజా ట్రెండ్స్ ప్రకారం ముఖ్యమంత్రి పినరై విజయన్ ధర్మడం నియోజకవర్గంలో 18,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ నేమోమ్ నియోజకవర్గంలో 3,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి రాష్ట విద్యాశాఖ మంత్రి, సీనియర్ సిపిఎం నాయకులు శివం కుడ్డిపై ముందంజలో కొనసాగుతున్నారు. 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లో ఒక్కో స్థానాన్ని గెలుచుకుంది. అలాగే మహారాష్ట, కర్ణాటకలో ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కర్ణాటకలో 1 నియోజకవర్గాన్ని గెలుచుకోగా, మహారాష్టలో బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరో నియోజకవర్గంలో ముందంజలో ఉంది. త్రిపురలోని ధర్మనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జహర్ చక్రవర్తి, సిపిఐఎంకు చెందిన అమితాభ దత్తాను 18,290 ఓట్ల తేడాతో ఓడించారు. నాగాలాండ్లోని కొరిడాంగ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డావోచియర్ ఐయించెన్, స్వతంత్ర అభ్యర్థి తొషికాబాను 3,123 ఓట్ల తేడాతో ఓడించారు. గుజరాత్లోని ఉమ్రేత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హర్షద్ భాయ్ గోవింద్ భాయ్ పరమార్ 30,743 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కర్ణాటకలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి ఉమేష్ హుల్లప్ప మేటి బాగల్కోట్ నియోజకవర్గంలో 22,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే దేవనగరే దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్కు చెందిన సమర్థ్ శమనూర్ మల్లికార్జున్ 5,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్టలో సునేత్ర అజిత్ పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బరామతి నియోజకవర్గంలో 1,88,000 కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. రాహురి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అక్షయ్ శివాజీరావు కార్దిలే, ఎన్సీపీ అభ్యర్థి మోకాటే గోవింద్ ఖండూను 1,12,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడించారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరా సుమారు 70% వరకు పునరుద్దరించబడిందని పేర్కొంది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో 2.15 లక్షల టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు జరిగాయని తెలిపారు. ఆటో ఎల్పీజీ విక్రయాలు ఇప్పటి వరకు సుమారు 11,100 టన్నులకు చేరుకున్నాయని చెప్పారు. అలాగే ఈ నెలలో 5 కిలోల సామర్థ్యం గల 22 లక్షలకు పైగా సిలిండర్లు అమ్ముడైనట్టు సుజాత శర్మ వెల్లడించారు.
1: కమర్షియల్ ఎల్పీజీ మే 70% తక్ ఆపూర్తి కీ జా రీ హై అభీ తక్ లగ్భగ్ 2,15,000 టన్ కమర్షియల్ ఎల్పీజీ కి సేల్ హుయీ హై ఔర్ ఆటో ఎల్పీజీ కి సేల్ అప్రిల్ సే లేకర్ అబ్ తక్ లగ్భగ్ 11,100 టన్ కీ గయీ హై. 5 కిలో కే సిలిండర్ కి ఆపూర్తి భీ 100% ఇన్క్రీజ్ కీ జా చుకీ హై ఔర్ ఇస్కే చల్తే అబ్ తక్ లగ్భగ్ 23,05,000 కే సిలిండర్స్ కి సేల్ హుయీ హై.
0: అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ఎటువంటి ప్రయత్నం చేసినా దానికి

0: బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ సైనిక వ్యవస్థలోని ఖాతమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ విడుదల చేసిన ప్రకటనలో విదేశీ సాయుధ దళాలు, ప్రత్యేకంగా అమెరికా సైన్యం, ఈ కీలక సముద్ర మార్గానికి దగ్గరగా వస్తే దాడి చేస్తామని హెచ్చరించింది. హార్మోజ్ జలసంధి భద్రత తమ నియంత్రణలో ఉందని, అక్కడ నౌకల రాకపోకలు తమ సైన్యంతో సమన్వయం చేసుకోవాల్సిందేనని ఇరాన్ పేర్కొంది. అనుమతి లేకుండా ప్రయాణం చేసే నౌకలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈరోజు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని హెచ్చరిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ పై తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 22 సెకండ్లైంది. ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం. ప్లాస్టిక్ సర్జరీ ఈ అంశం గురించి డాక్టర్ జి శ్రీనివాస జ్ఞానేశ్వర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ప్లాస్టిక్ సర్జరీ, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జి శ్రీనివాస్ జ్ఞానేశ్వర్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ జ్ఞానేశ్వర్ గారు.
1: నమస్కారం సార్.
0: ప్లాస్టిక్ సర్జరీ అనే పదాన్ని తరచుగా అప్పుడు యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ లేదంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ వాడుతూ వినడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి డాక్టర్ గారు?
1: ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక గ్రీక్ వర్డ్. ప్లాస్టికోస్ అంటే రెస్టోర్ ఆర్ రీప్లేస్ ఏదర్ ఫంక్షన్ ఆఫ్ ది బాడీ, లైక్ యాక్సిడెంట్స్ కానీ క్యాన్సర్ వల్ల కానీ పుట్టుకతో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ కొంతమంది కాలటం వల్ల కానీ కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల పార్ట్లు ఏమైనా పోతే దాన్ని రీప్లేస్ చేయటం, రీప్లేస్ కాకపోతే వేరే పార్ట్ నుంచి తీసుకొచ్చి ఫంక్షన్ మన బాడీలో ఫంక్షన్ ఒకటి అందం రెండు సమానంగా చేయటం అనేది ప్లాస్టిక్ సర్జరీ.
0: అంటే తిరిగి మళ్ళీ యథాస్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం. అంతేగాని ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ వాడడం అంటూ ఏముండదు.
1: ప్లాస్టిక్ వాడతాము బట్ కొన్నిటికి ఇంప్లాంట్స్ ఉంటాయి, కొంతమందికి అవి వాడతాం. బట్ ప్లాస్టిక్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ప్లాస్టిక్ తీసుకొచ్చి పెడతారని, తప్పు అపోహ అది.
0: మామూలుగా ఆర్థోపెడిక్
1: ఇంప్లాంట్స్
0: అంటే బోన్ విరిగితే స్టీల్ రాడ్ పెడతామంటారు, అలాగే ఎక్కడైనా ఎముకలు విరిగితే స్క్రూస్ వేస్తామంటారు, ఇలాంటి లాగే ప్లాస్టిక్ సర్జరీలో ప్లాస్టిక్ పెడతారా అనే ఒక అపోహ కూడా ఉంది.
1: ఉంది. ప్లాస్టిక్ అంటే ఇప్పుడు సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి క్యాన్సర్ పోయినప్పుడు బ్రష్ తీసేస్తారు, వాళ్ళకి బ్రష్ షేప్ తీసుకొచ్చేదానికి పైన మజిల్ పెట్టి కింద ఇంప్లాంట్స్ పెడతాం. కొంతమంది అందం కోసం కూడా ఇంప్లాంట్స్ పెడతారు, కొంతమంది ముక్కులో ఇంప్లాంట్స్ పెడతాము ముక్కు అందం పెంచేదానికి, కొంతమందికి చిన్ కొంతమందికి సైడ్స్ ఫేస్ ఇంప్రూవ్ అయినా ఇంప్లాంట్స్ పెడతాం. మేము కూడా ఆర్థోపెడిక్ లాగానే ఇంప్లాంట్స్ వాడతాం. ఇప్పుడు ఫేస్లో ఫ్రాక్చర్ అయినాయి అప్పుడు ఇంప్లాంట్స్ వాడి ఫిక్స్ చేస్తాం వాటిని. చేతిలో చిన్న చిన్న బోన్స్ కూడా మేమే చేస్తాం, హ్యాండ్స్లో కానీ ఫుట్లో కూడా చిన్న బోన్స్ కూడా మేమే చేస్తాం.
0: అంటే వీటి ద్వారా తిరిగి యథాస్థితిగా తీసుకొచ్చే ప్రయత్నాన్ని ప్లాస్టిక్ సర్జరీ
1: అంటారు.
0: మీరు అన్నట్టు ఆ గ్రీక్ పదం ప్రకారం ప్లాస్టికోస్ అని అంటే తిరిగి యథాస్థితికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని అంటారు, కానీ దానికి ఇప్పుడు సాధారణంగా జనాలు అనుకునే ప్లాస్టిక్తో సంబంధం లేదు. మీరు పెట్టే ఇంప్లాంట్స్ కూడా అంటే ఆ షేప్ రీక్రియేట్ చేసే ప్రయత్నంలో పెట్టే ఇంప్లాంట్స్ కూడా శరీరానికి ఫారిన్ బాడీగా ట్రీట్ చేస్తారా లేకపోతే శరీరానికి అనుకూలమైనవే పెడతారు?
1: ఇవన్నీ ఆల్రెడీ

0: టెస్టెడ్ చేసినట్టే ఉంటాయి. ఎక్కువ సిలికానే వాడతాం మేము. కొంతమందికి ఒక 1-2%, చాలా మందికి పడకపోవచ్చు. అప్పుడు మన ఓన్ బోన్ కూడా వాడచ్చు. ఇప్పుడు ముక్కు అందం కోసం బోన్స్ అవసరం ఉందనుకోండి, ముక్కులోంచి తీసుకోవచ్చు, ఇయర్ నుంచి తీసుకోవచ్చు, కొన్నిసార్లు రిబ్స్ నుంచి తీస్తాము. మనం వేరే పార్ట్ నుంచి కూడా మన ఓన్ పార్ట్స్ కూడా వాడచ్చు. అవి సరిపోకపోతే అప్పుడు కొన్నిసార్లు ఇంప్లాంట్స్ అవి వాడాల్సి వస్తుంది.
1: ఈ రకంగా హార్ట్ సర్జరీలో మన తొడ నరాల నుంచి ఒక నరం తీసి బైపాస్ చేస్తారు, అలాగే మన శరీర భాగాన్ని మనకు అప్లై చేసే పరిస్థితి కూడా ఉందంటారు.
0: ఇప్పుడు క్యాన్సర్ సర్జరీలో దవడ ఎముక తీసేస్తారు, ఎక్కువ నోటి క్యాన్సర్ లో ఈ దవడ ఎముక తీసేయడం ఉంటుంది. అప్పుడు ఆ దవడ ఎముక ఏం చేస్తామంటే, మనకి ఇక్కడ కాళ్ళలో ఫిబులా అని బోన్ ఉంటుంది, ఆ బోన్ తీసుకొచ్చి అక్కడ ఆ ప్లేస్ లో పెడతాం. ఇప్పుడు ఎక్కడన్నా యాక్సిడెంట్ లో చేతిలో ఒక బోన్ పోయింది అనుకో, లాంగ్ బోన్ పోయింది ఒక 10 సెంటీమీటర్స్, సేమ్ ఈ బోన్ తీసుకొచ్చి అక్కడ ఆ బోన్ పెట్టి దానిపైన మజిల్ వేసి కుడతాం. సో మనం ఆ బోన్ అనేది ప్లాస్టిక్ కోసం అంటే అదే ప్లాస్టిక్ సేది, ఈ ఉన్న వాటిని రీప్లేస్ చేయడం వేరే బాట్ నుంచి. లేదు అది కుదరలేనప్పుడు వేరే ఉండే ఒక మజిల్ని, ఇప్పుడు ఒక చేతి కట్ అయింది మూమెంట్స్ లేవు, సో వేరే మజిల్ తీసుకొచ్చి దానికి పెట్టి దాన్ని మూమెంట్ చేయడం, దట్ ఈస్ ద ప్లాస్టిక్ సర్జరీ.
1: విధంగా ముక్కలకు అంటుకట్టడం లాంటిది
0: అంతే.
1: డాక్టర్ గారు, ఈ ప్లాస్టిక్ సర్జరీలో ఏ ఏజ్ నుంచి చేస్తారు, ఎటువంటి వారికి ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయవలసిన అవసరం ఏర్పడుతుందంట?
0: మేము పుట్టుక నుంచి
1: చివరి దశ
0: వరకు అవసరం ఉంటుంది. ఒక్కొక్క వయసులో దాని పుట్టుకతో ఉన్నది. కొంతమందికి పుట్టుకతో గ్రహణం మొరి రావచ్చు. గ్రహణం మొరి అనేది అదొక అపోహ, గ్రహణం వల్ల రాదు కానీ ఒక నేమ్ ఏర్పడింది, దాన్ని క్లెఫ్ట్ లిప్ అంటారు
1: లోపల,
0: అలా వచ్చింది. తర్వాత పుట్టుకతో కొంతమందికి వేళ్ళు అతుక్కోబోయి ఉంటాయి, పుట్టుకతో కొన్ని ఎక్కువ వేళ్ళు ఉండొచ్చు కొంతమందికి, అలా ఉన్న వాటికి మేము సర్జరీ చేస్తాం. కొంతమంది పుట్టుకతో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాళ్ళు హాస్పిటల్లో చేరి, కొంతమంది పుట్టుకతో ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావాలి, చేతులు కానీ స్కిన్ కానీ పోతే స్కిన్ వేయటం కానీ, అలాగనే యాక్సిడెంట్స్ అవుతాయి చిన్నపిల్లలకి. యాక్సిడెంట్స్ అంటే ఎక్కువ పిల్లలకి యాక్సిడెంట్స్ ఏంటంటే పడి వేలు కట్టుకోవటము, వేలు కట్ అయిపోతే తిరిగి అతికించడం, ఇవన్నీ చేస్తాం. కొద్దిగా యుక్త వయసు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంతమందికి వయసులో వచ్చే పరిక్రమాలు కూడా తేడా ఉంటుంది. కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు, కొంత వాళ్ళకి జెనెటిక్స్ వల్ల ఒక అమ్మాయి అబ్బాయి లాగా ఉంటారు, అవి కూడా ట్రాన్స్జెండర్ సర్జరీ కూడా చేస్తాం, కానీ అవన్నీ లీగల్గా చేస్తాం. తర్వాత వచ్చేసి క్యాన్సర్ సర్జరీస్లో ఏంటంటే, ఇప్పుడు ఒక దవడ నోటి క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఆ పార్ట్ తీసేసినప్పుడు అక్కడ మళ్ళీ దానికి తగినట్టు ఫంక్షన్ కోసం, ప్లస్ నమలటము ఇవన్నీ ఫంక్షన్స్ తిరిగి వచ్చేదానికి బోన్స్ కానీ మజిల్ కానీ పెడతాం. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ తీసేస్తారు వాళ్ళకి. ఆ బ్రెస్ట్ ఒకటి అందం గురించి, ఒకటి వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫికేషన్ కోసం కూడా బ్రెస్ట్ సర్జరీస్ కూడా చేస్తాం. ఎక్కడైనా క్యాన్సర్ వల్ల ఇప్పుడు తొడలో గడ్డ వచ్చింది, తీసేశారు ఎముక, సో వేరే ఎముక తీసుకొచ్చి అక్కడ పెట్టింది, ఇవన్నీ క్యాన్సర్ సర్జరీ, క్యాన్సర్ రీకన్స్ట్రక్ట్ సర్జరీస్.
1: డాక్టర్ గారు, మనము కొన్ని చోట్ల గమనిస్తుంటాము యాక్సిడెంటల్ గానో లేదా కింద పడిపోయో ఫైర్ యాక్సిడెంట్స్ కూడా అవుతాయి, అప్పుడు కూడా స్కిన్ అంతా చార్ అయిపోయి కమిలిపోయి కాలిపోయి ఒక రకమైన షేప్ అవుట్ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసి తిరిగి నార్మల్గా కనబడే ప్రయత్నం చేయొచ్చంటారా?
0: బర్న్స్ చాలా రకాల వల్ల కావచ్చు. ఒకటి మనం థర్మల్ బర్న్స్ అంటారు, ఎలక్ట్రిక్ బర్న్స్ అంటారు, యాక్సిడెంట్స్లో అబ్రేషన్ బర్న్స్ అంటారు, ఫ్రిక్షన్ బర్న్స్. వీటిలో బర్న్స్లో 3 రకాలు ఉంటాయి. ఒక బర్న్స్ ఏమంటే పైన కాలం అనుకోండి, నార్మల్ కలరు, నార్మల్ అపీరెన్స్ వస్తుంది, అది ఫస్ట్ డిగ్రీ బర్న్స్ అంటారు. అంటే చర్మంలో ఒక పొర వరకే కాలటం అనేది. కొద్దిగా ఎక్కువ కాలింది అనుకోండి, సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ బర్న్స్ అంటారు. వాటికి చర్మం వేరే చర్మం తీసేస్తాం. యూజువల్గా ఒక చోట చర్మం తీసి ఇంకో చోట వేసినప్పుడు మీకు నార్మల్ నేచర్ ఉండదు, బట్ చూసేదానికి మంచిగా ఉంటుంది. మీకు చేసి ఇప్పుడు చేతుల్లో కాలు వదిలేసామనుకోండి, చేతులు కాళ్ళు ముడుచుకోపోయి పనికి రాకుండా ఉంటాయి. స్కిన్ వేస్తే ఏంటంటే మీ ఫంక్షన్ అది, మన మూమెంట్స్ కానీ రోజు పనిచేసే కార్యక్రమం కానీ మనం చేసుకోవచ్చు.
1: దాదాపుగా నిత్య జీవితంలో ఇబ్బంది కలగకుండా చేసే అన్ని ప్రయత్నాలు చేయొచ్చు. మీరు అన్నట్టుగా కొన్ని ఎలక్ట్రిక్ షాక్ బర్న్స్ లో కూడా ఎక్కువ డీప్ గా డామేజ్ అవుతుంది డాక్టర్ గారు, అలాగే ఈ దీపావళి ఇలాంటి సందర్భాల్లో కూడా కింద పడి ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు కూడా ఏ స్థాయిలో మనం ప్లాస్టిక్ సర్జరీ ద్వారా హెల్ప్ చేయగలమంటారు?
0: బర్న్స్ లో ట్రీట్మెంటే స్టార్ట్ అయ్యేది బేసిక్ నుంచి స్టార్ట్ అయ్యి, బర్న్స్ వల్ల బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. మన ఒంట్లో ఉండే రక్తం అంతా బయటికి, రక్తం అంటే రక్తంలోనే వాల్యూమ్ షిఫ్ట్స్ అంటారు, అంటే మన రక్తనాళాలు ఉండేది పోయి కాలిన చోటంతా వాపు రావడం వల్ల వస్తాయి. ఫస్ట్ ఈ మేనేజ్ చేస్తాం, ఫ్లూయిడ్స్ మేనేజ్ చేస్తాము. తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చర్మం తొందరగా పెరిగేటట్టు, ఇన్ఫెక్షన్ రాకుండా ఇవన్నీ ట్రీట్మెంట్ ఇచ్చి చర్మం తొందరగా వచ్చేదాన్ని ట్రై చేస్తాం. ఒకవేళ ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే, మనం కాలినప్పుడే గుర్తుపట్టేసి వాళ్ళని ఎంత కాలింది, ఫస్ట్ డిగ్రీ ఆ, సెకండ్ డిగ్రీ ఆ, థర్డ్ డిగ్రీ. థర్డ్ డిగ్రీ ఉంటే వెంటనే ఆ చనిపోయిన చర్మం తీసేసి వేరే చర్మం వేయటము. ఆర్టిఫిషియల్ చర్మం వేస్తాం, టెంపరీ అది, మళ్ళీ మనం ఓన్ చర్మం వేయాల్సి వస్తుంది,
1: రీప్లేస్ చేసి ఇంకో దగ్గర నుంచి తీసి వేయాల్సి ఉంటుంది. అలా

0: సహజంగా ఆర్టిఫిషియల్గా వేసే ఏదైనా ఇంప్లాంట్ కానీ చర్మం కానీ బోన్ కానీ దానికి సహజంగా మన శరీరంలోంచి ఒక భాగాన్ని తీసి అక్కడ వేయడం వల్ల వచ్చే డిఫరెన్స్ ఏముంటుందంటారు?
1: ట్రాన్స్ప్లాంట్ అంటారు. వేరే ఇప్పుడు కొత్తగా మన శరీరంలోంచి మన పార్టే తీసేయాలి. ఇప్పుడు వేరే శరీరం కానీ వేరే జంతువుల నుంచి కానీ తీస్తే ఏంటంటే లైఫ్ లాంగ్ మన బాడీ రిజెక్ట్ చేస్తుంది. దానికి ట్రాన్స్ప్లాంట్ ఇమ్యూనోథెరపీ మెడిసిన్ ఇవ్వాలి. దానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్ తీసినప్పుడు అందరూ అనుకుంటారు చర్మం వేసేస్తే నార్మల్గా అయిపోద్దని, బట్ ప్యాచ్ లాగే ఉంటుంది, ఒక కలర్ కూడా కొద్దిగా తేడా ఉంటుంది. ఫంక్షన్ అనేది అతనికి, ఇప్పుడు మనం వేయలేదనుకోండి మొత్తం పుండులాగే ఉంటుంది, ప్లస్ వదిలేసామనుకోండి చేతులు, ఇప్పుడు ఇక్కడ కాలిందనుకోండి వేళ్ళు ఉన్నాయి, వేళ్ళు ముడుచుకోపోతాయి, వేళ్ళు ఇంకా తెరవు, మూమెంట్స్ ఉండవు. సో అప్పుడు చర్మం వేయడం వల్ల ఏంటంటే మూమెంట్స్ అనేది నార్మల్ వస్తాయి.
0: డాక్టర్ గారు, ప్రతి సర్జరీ చేసేటప్పుడు కొన్ని ప్రోటోకాల్ టెస్టులు చేస్తుంటారు, సర్జికల్ ప్రొఫైల్స్ అని చేస్తుంటారు. ప్లాస్టిక్ సర్జరీ విషయంలో ఏ రకమైన పరీక్షలు, ఏ రకమైన కండిషన్స్ ముందుగా చూసుకోవాల్సి ఉంటుంది?
1: ఇప్పుడు మనకి ఏ శస్త్రచికైనా ఏం అవసరం ఉంటుంది, మంచి రక్తం ఉండాలి, హిమోగ్లోబిన్ బాగుండాలి, షుగర్ కంట్రోల్లో ఉండాలి, తర్వాత కిడ్నీ ఫంక్షన్ అనేది నార్మల్ ఉండాలి, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉండాలి. ఇవన్నీ రొటీన్ టెస్టులు చేస్తాము. కొన్ని అవసరమైనప్పుడు ఇప్పుడు ఫేస్లో ఏమన్నా మనం ఇంప్లాంట్స్ పెట్టాలి, లేకపోతే వాళ్ళ బోన్ చేంజ్ చేయాలి, అట్టేటప్పుడు సిటీ స్కాన్స్ కానీ ఎంఆర్ఐ కానీ చేస్తాము. కొన్నిసార్లు మన శరీరంలో రక్తనాళాలు అంటారు, వాస్కులర్ మాల్ ఫార్మేషన్ అంటారు, చాలామందికి పుట్టుకతో రక్తనాళాలు గడ్డలాగా వస్తాయి, ఎర్రగా మచ్చలు అట్టుంటాయి. సో వాటికి ఎంఆర్ఐ కూడా చేస్తాం, కొన్నిసార్లు యాంజియో కూడా చేసి దాని తగినట్టు సర్జరీ ముందు ఏం అవసరం ఉంటావో అవన్నీ ఖచ్చితంగా చేయించుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకు డయాగ్నోస్ తెలుస్తుంది, తర్వాత ఎలా చేయాలో తెలుస్తుంది, రిజల్ట్స్ కూడా బాగుంటాయి.
0: అంటే రొటీన్ గా చేసే సర్జికల్ ప్రొఫైల్తో పాటు ఏ భాగం పట్ల మనం ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించాలనుకుంటున్నాము, దాని తీవ్రతను దాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడానికి మిగతా టెస్టులు కూడా చేసి
1: చేస్తాం.
0: డాక్టర్ గారు, ప్లాస్టిక్ సర్జరీ చేసుకోబోయే ముందు ఈ కోమార్బిడ్ కండిషన్స్, ఈ మధ్యలో డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇలాంటివన్నీ చాలా మందిలో కనబడుతున్నాయి, వీటిని ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసేటప్పుడు వీటి ప్రాముఖ్యత కానీ వీటి నియంత్రణ ఎంతవరకు అవసరం ఉంటుందంట?
1: ఖచ్చితంగా అండి. ఏ శస్త్రచికైనా మనం ఇప్పుడు షుగర్ ఉంది, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, షుగర్ కంట్రోల్ ఉంటే ఒకటి ఇన్ఫెక్షన్స్ రావు, హీలింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది, తర్వాత తొందరగా రికవర్ అవుతారు. షుగర్ ఎక్కువైందనుకోండి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతాయి, మనం ఇంప్లాంట్ పెట్టాలి, ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారు కూడా ప్లేట్ వేయాలి, ప్లేట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హీలింగ్ అనేది తక్కువ ఉంటుంది. షుగర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు థైరాయిడ్ కూడా కంట్రోల్ ఉండదు, థైరాయిడ్ వల్ల ఏంటంటే మన బాడీలో హీలింగ్ మెకానిజమే చనిపోతుంది. సో థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉండాలి, ఇవన్నీ ఇంపార్టెంట్ మనకు.
0: థైరాయిడ్ బీపీ షుగర్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకున్న తర్వాత మిగతా టెస్ట్లన్నీ నిర్వహించి శస్త్రచికిత్స
1: చేయాలి.
0: డాక్టర్ గారు, ఈ శస్త్రచికిత్స జరిగిన అనంతరం ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి?
1: కొన్నిటికి ఇప్పుడు సింపుల్ సూచరింగ్ అంటే ఇప్పుడు కుట్లేయటం అని ఉంటుంది, 2-3 డేస్ వరకు తడవకుండా జాగ్రత్తగా ఉంటే తొందరగా హీల్ అవుతుంది. మనం తడిచి లేకపోతే ఉందనుకోండి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక చోట చర్మం తీసి ఇంకో చోట వేసాము, మేము యాక్చువల్గా దాన్ని కదలకుండా దానికి డ్రెస్సింగ్ చేస్తాము, స్ప్లింట్స్ అని వేసి పెడతాము, ఆ పాదం మూమెంట్ చేయకుండా, వెయిట్ వేయకుండా. ఇప్పుడు చేతులు ఉన్నాయి, చేతికి యాక్సిడెంట్ అయింది, చేతులు నరాలు కట్ అయితే నరాలు రిపేర్ చేసినప్పుడు, పూర్తిగా చేయి కట్ అయ్యి మళ్ళీ తిరిగి అతికిచ్చినప్పుడు కూడా చేయి ఎత్తి పెడతాం, ఎందుకంటే వాపు రాకుండా తొందరగా మానేదానికి. ఇవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే రిజల్ట్స్ అనేది బాగుంటాయి. శస్త్రచికిత్స చేసిన తర్వాత కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. దానికి తగినట్టు కూడా ఫిజియోథెరపీ కూడా చెప్తాం మేము, తొందరగా ఫంక్షన్ రికవర్ అయ్యేదానికి, మూమెంట్స్ వచ్చేదానికి, అవి తగినట్టు పాటించాలి.
0: కోతిపుండు బ్రహ్మరాక్షస్ అని ఒక నానుడు ఉంది. ఒకసారి సర్జరీ అయిన తర్వాత డాక్టర్ గారు చెప్పినట్టుగా దానికి సరైన రెస్టు, సరైన ఫుడ్ సరైన మెడికేషన్ ఇచ్చినప్పుడు తొందరగా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వాటితో మెడిల్ చేసినట్లయితే అది ఇంకాస్త, అంటే ఒకవేళ మీరు అన్నట్టుగా సరైన మెడిసిన్స్ వాడకుండా డయాబెటీస్ కంట్రోల్లో లేకుండా వద్దన్న మూమెంట్స్ చేసినప్పుడు ఆ హీలింగ్ అనేది ఇంకా కష్టం.
1: శస్త్రచికిత్స చేసిన తర్వాత డాక్టర్ ఎందుకు చెప్తామంటే, ఒకటి తొందరగా రికవర్ అయ్యేదానికి, రిజల్ట్స్ బాగుండేదానికి. సో మీరు ఏమన్నా ఇప్పుడు కాళ్ళలో కట్టే నరాలు కట్ అయింది, మనం రిపేర్ చేసాం, కొద్దిగా రెస్ట్ ఇచ్చి హీల్ అయినంత వరకు ఇచ్చి దానికి తగినట్టు ఫిజియోథెరపీ చేశారనుకోండి, మీరు ఈ 3 వారాలు కొద్దిగా కష్టపడి జాగ్రత్తగా ఉన్నారు అంటే లైఫ్ లాంగ్ మీరు ఏం ప్రాబ్లం లేకుండా ఉంటారు. ఈ 3 వారాలు నేను ఉండను అనుకుంటే లైఫ్ లాంగ్ ఏదో ఒక ఇష్యూస్తో వస్తుంటాయి, సరిగా ఉండదు, మూమెంట్ సరిగా ఉండవు, వెయిట్ పెట్టలేరు మీరు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
0: డాక్టర్ గారు, శస్త్రచికిత్స తర్వాత ఆహార సంబంధించిన ఏమైనా నియమాలు ఉంటాయంటారా?
1: ఆహారం అంటే ఏముండవండి, మా తరపున ఏముండవు. అంటే కొన్నిసార్లు నోట్లో క్యాన్సర్ ఉన్నప్పుడు వేరే చేసినప్పుడు పైప్ ద్వారా ఇమ్మంటాం హీల్ అయ్యేదానికి 3 వారాల నుంచి 6 వారాల దాకా. అదర్వైజ్ వి

0: ప్లాస్టిక్ సర్జరీలో ఎక్కువ ఆహారం, యాక్చువల్గా ఎక్కువ మంచి బలవంతమైన ఆహారం, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోమంటాం తొందరగా మానటం,
1: ఫీల్ కావడానికి, తొందరగా కుదురుకొని మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి కావాల్సిన పౌష్టిక ఆహారం ఇవ్వడం
0: అవసరం ఉంటారు. దీనికి ఒక చెప్తాను, చాలా మంది అడుగుతుంటారు మేము పప్పులు తినొచ్చా, రైస్ తినొచ్చా, ఇది తినొచ్చా, అది తినొచ్చా అని. నేను అంటాను అవన్నీ నేచురల్గా ఇచ్చినట్టు, దాంట్లో ఏమి పసు ఏమి రా వచ్చేది. ఇప్పుడు పప్పు ఉంది, మినప్పప్పు తినొచ్చా, కందిపప్పు తినొచ్చా, అన్ని పప్పుల్లోనే మాంసకృత్తులు ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇవన్నీ సేమ్ ఉంటాయి, కొద్దిగా తేడా ఉంటుంది. సో అవన్నీ దేవుడు ఇచ్చిన పదాలు, అవన్నీ మన మంటికి చాలా మంచిది అవి. సో దీనివల్ల చీమతి వస్తుంది, దానివల్ల చీమ వస్తుంది, అది అపోహ అంతే, మూఢనమ్మకం.
1: ఏదేమన్నా కానీ ఒకవేళ ఏదైనా ఒక అలర్జిక్ ఫుడ్ ఉందంటే అది అవాయిడ్ చేయడం
0: బెటర్ అంతే.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, ధన్యవాదాలండి.
0: నమస్కారం అండి.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం ప్లాస్టిక్ సర్జరీ గురించి డాక్టర్ జి శ్రీనివాస జ్ఞానేశ్వర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ్ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:31 దాటి 20 సెకండ్లైంది. పాటతో ప్రయాణం. ఏ ప్రయాణం అనేది ఎక్కడ ఆగదు. ఆ ప్రయాణానికి మ్యూజిక్ తోడైతే ఆ పాటలు ఎప్పుడు వింటూనే ఉండాలనిపిస్తుంది. మరి అటువంటి కమ్మని పాటలు వినాలి అంటే ఖచ్చితంగా ట్యూన్ చేసుకుని ఉంచాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినిద్దాం మృగరాజు చిత్రం కోసం హరిహరన్ సాధన సర్గం అర్పించి ఆలపించిన గీతం, వేటూరి రచన, మణిశర్మ సంగీతం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: ఇప్పుడు వినిద్దాం వంశీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట, సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్ 2

0: マヌジェネレンジェニ
1: పాటతో ప్రయాణం వింటున్నారు. ఇప్పుడు వినిద్దాం, ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ. చిత్రం కోసం అభిజిత్ సాధన సర్గం పాడిన పాట, వేటూరి గీతం, ఆనందలన్ సంగీతం.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం?

0: మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: పాటతో ప్రయాణంలో చివరిగా డాడీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట, శ్రీనివాస్ గేయ రచన, ఎస్టీ రాజ్ కుమార్ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ, తమిళనాడులో టీఎంకే పార్టీ, కేరళంలో కాంగ్రెస్ కూటమి అధికారం దిశగా దూసుకెళ్తున్నాయి. సంక్షేమంలో తెలంగాణకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ కార్యదర్శి సుధాంశు పంత్ తెలియజేశారు. ఈరోజు ఆయన హైదరాబాద్లో పర్యటించిన సందర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. అలాగే మాసప్ ట్యాంక్లోని డే కేర్ సెంటర్, ఓల్డేజ్ హోమ్, డిఅడిక్షన్ కేంద్రాలను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. అకాల వర్షాలు సంభవిస్తున్నందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణలో ఏటా చదువులు పూర్తి చేసుకుంటున్న 2 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి ఉద్యోగాలకు సంసిద్ధులను చేసే కర్తవ్యాన్ని పరిశ్రమలు స్వీకరించాలని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై రాష్ట అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వరరెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఓటర్ల మ్యాపింగ్ తక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన 28 నియోజకవర్గాల అధికారులతో అదనపు సీఈఓ మాట్లాడారు. హైదరాబాద్లోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి నిత్యానందరావు ఈరోజు లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు జరిగిన ప్రజావాణిలో ప్రజల నుండి 478 దరఖాస్తులు స్వీకరించారు. పెండింగ్ దరఖాస్తులను అధికారులు యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నార్సింగ్లోని రాజపుష్ప లేబర్ క్యాంపులో వలస కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వర్క్ సైట్ స్కూల్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్, సీఎంసీ కమిషనర్ సృజన ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలియజేసింది. అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో టైం సరిగ్గా 8:05. మరో అరగంట పాటు. అరగంటేనా, మరి నెక్స్ట్ ఏంటి, ఈ చేంజ్ ఏంటి అనేగా చెప్పేస్తా. ఆయన మీకు కూడా తెలుసుగా, తినే ముందు రుచి చూడడం ఎందుకు అంటారు కదా. మరి ఇప్పుడైతే ట్రెండింగ్ వైరల్ న్యూస్ కోసం మస్తీ మజా.

ప్రతి బిడ్డకు తల్లే తొలి గురువు అవునా. చిన్నారులకు లాల పోస్తూ, వెన్నుల్లో బువ్వ తినిపిస్తూ పదాలు పరిచయం చేస్తుంది ప్రతి తల్లి అవునా. ఆ చిన్నారి వచ్చిరాని మాటలు విని మురిసిపోతుంది ఆ తల్లి. తల్లి ఉడినే బడిగా చేసి ఓనమాలు నేర్పిస్తుంది. రామలీల మేఘశ్యామ లాలి అంటూ లాలిపాట పాడుతూ ఊయలలోనే మన సంస్కృతిని, సాంప్రదాయాలకు ఒక బీజం నాటుతుంది. అలాంటి అమ్మకే గురువయ్యాడు ఓ కుమారుడు. దగ్గరుండి తల్లికి పాఠాలు చెప్పి తనతో పాటు 10వ తరగతి పరీక్షలు రాయించాడు. సిద్ధం చేశాడు ఆ పరీక్షలకు గాను ఎలా రాయాలి, క్వశ్చన్స్ అని ఎలా అటెండ్ చేయాలి, తనతో పాటు తన తల్లి కూడా ఎలా ఉత్తీర్ణులు అవ్వాలి అనేది ఒక స్కెడ్యూల్ పెట్టుకున్నాడు. ఖచ్చితంగా తనతో రాసిన పరీక్షను, తల్లి విజయాన్ని కూడా చూశాడు. ఆ విషయాలకు సంబంధించి చెప్పేస్తాను. మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టే విత్ అస్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా. వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
4: ఇందాక ఒక న్యూస్ చెప్తూ ఉన్నాను, తల్లికే గురువు అయ్యాడు ఒక తన కొడుకు అని చెప్పేసి. ఎస్, ఆకాశమే హద్దుగా పట్టుదలతో తను సాధించాలి అనుకున్నది నెరవేర్చుకున్నారు. చదువుకోవాలనే కోరిక ఉండాలే కానీ వయస్సు, పెళ్ళి, పిల్లలు, కెరియర్లో వచ్చిన అడ్డంకులు ఏవి అడ్డుకావు అని నిరూపించారు పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లికి చెందిన బండారు లక్ష్మీలహరి గారు. ఏంటి దాని సంగతి అనంటే, చదువుకోవడం అంటే చాలా ఇష్టం కానీ కొన్ని అడ్డంకుల వల్ల చదువుకోవాల్సిన వయసులో చదువుకోలేకపోయారు. పిల్లలకు పాఠాలు చెప్పారు చదువుకోలేకపోయినా, ఇల్లిటరేట్ అయినా కూడా పిల్లలకు చెప్పాల్సిన పాఠాలు, జీవిత పాఠాలు చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు తల్లి ఒడిలో, అవునా? మరి అలా నేర్పించిన తన కొడుకు తనతో పాటి పదో పరీక్ష రాయించేసింది. అసలు ఎలా ఆ కుమ్మడు ఏం చేయగలిగాడు? తను విజయం సాధించడానికి తన కొడుకే ఎలా సహకరించాడో చూద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: आरोग्य जीवन आनंददायकम।
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
4: మస్తి మజాలో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక విషయం చెప్తున్నాను. నిరుపేద కుటుంబం కావడంతో 6వ తరగతి వరకే చదువుకుని ఆపేశారు లహరి గారు. దశాబ్దాల తర్వాత తన కుమారుడితో కలిసి 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అశ్విని కుమారుడు విజయ్ ఈ ఏడాది రెగ్యులర్ విద్యార్థిగా 10వ తరగతి పరీక్షలు సిద్దమయ్యాడు. చదువుకోవాలన్న తల్లి తపనను గుర్తించిన విజయ్ తానే గురువుగా మారి తల్లికి పాఠాలు నేర్పించాడు. తల్లి కొడుకులు ఇద్దరు కలిసి పట్టుదలతో చదివారు. అయితే విజయ్కు 600 గాను 562 మార్కులు రాగా ప్రైవేట్గా పరీక్షలు రాసి తల్లికి మాత్రం 500 గాను 360 మార్కులు వచ్చాయట. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయి బోలెడన్ని వ్యూస్ వచ్చేసే. డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన తదుపరి లక్ష్యమని అశ్విని గారి మాటలు మహిళా లోకానికి మంచి ఇన్స్పిరేషన్. మరి ఇది ఇవాల్టి మస్తీ మజా.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:31 దాటి 5 సెకండ్లైంది. ప్రతినిత్యం వివిధ భారతి ప్రసారాలు వింటూ ఆదరిస్తూ మా అశేష అభిమానులకు మరింతగా అలరించేలా ఉండాలని చేస్తున్న ప్రయత్నంలో నిన్నటి నుండి ప్రసారమవుతున్న ఏకచిత్ర గానం వినిపించడంలో ఎంతో సంతోషంగా ఉంది. మరి ఇవాళ ఏకచిత్ర గానంలో 1989లో విడుదలైన ప్రేమకు నీరాజనంగా నిలిచిన నీరాజనం చిత్రం నుండి గీతాలు వినేద్దాం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నంది అవార్డు అందుకున్న ఈ పాట జానకితో అలపించారు డాక్టర్ సి నారాయణరెడ్డికి రచన ఓపినయ్యర్ సంగీతం. వినిద్దాం ఈ కమ్మని పాట.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: आरोग्य जीवन आनंददायकम।
3: वैद्य రంగంలో అత్యుత్తమమైన సేవలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఏక చిత్రగానం శీర్షికన ఒక క్లాసిక్ ప్రేమ కథా చిత్రం నీరాజనం చిత్రం నుండి పాటలు వింటున్నారు. బిస్వాస్ శరణ్య లీ టోల్స్ చేసిన ఈ మూవీలో

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: స్టూడియో క్లాక్ లో టైం 8:46 దాటి 25 సెకండ్లు అయింది. ఏక చిత్రగానం శీర్షికన నీరాజనం చిత్రం నుండి పాటలు వింటున్నారు. ఓపెన్ అయ్యర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన ఒకే ఒక తెలుగు సినిమా, కానీ ప్రతి పాట ఒక గోల్డెన్ హిట్. అందుకే ఓపెన్ అయ్యర్ గారికి ఈ చిత్రానికి గాను నంది పురస్కారం అందించారు. ఇప్పుడు వినిద్దాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన ఈ గీతం, వెన్నెల కంటి రచన, ఓపెన్ అయ్యర్ సంగీతం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా.
1: నీరాజనం చిత్రం నుండి పాటలు వింటున్నాం. అయితే ఈ చిత్రంలో ఎంఎస్ రామారావు గారు ఒక గమ్మత్తైన పాటను పాడారు. ఆ పాటను వినేద్దాం ఇప్పుడు.

1989 విడుదలైన ఆ సంవత్సరంలో విడుదలైన నీరాజనం చిత్రం నుండి పాటలు వింటున్నాం. అయితే ఈ చిత్ర కథ రూపకల్పన ఎన్నో అపురూపమైన రచనలు రాసిన ఎద్దనపూడి సులోచన గారు ఈ సినిమా గాను కథ రూపకల్పన అలాగే కథనందించిన వారు ఆర్వి రమణమూర్తి. ఒక్క సినిమా అయితే చాలు, ఒక కొన్ని వేల సంవత్సరాలు గుర్తుపెట్టుకోవచ్చు ఈ సినిమాలోని పాటలు. అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అలాగే ఓపీ నయ్యర్ గాను నంది పురస్కారం అందించిన ఈ సినిమాలో ఇంకా ఉత్తమ నటుడిగా శరత్ కుమార్ గారికి కూడా నంది అవార్డు వచ్చింది. ఇప్పుడైతే వినిద్దాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం, డాక్టర్ సి నారాయణ రెడ్డికి రచన.

0: నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఏక చిత్రగానం శీర్షికన నీరాజనం చిత్రం నుండి పాటలు వింటూ ఉన్నారు. ఈ సినిమాలోని పియానో వాయించడం కానివ్వండి, లేకపోతే హార్మోనియం వాయించిన తీరు కానివ్వండి, వేరే ఏ సినిమాలో, ఎస్పెషలీ 1980 తర్వాత వచ్చిన సినిమాల్లో ఇటువంటి సంగీతం మనకెక్కడ కనిపించదు. అదే ఓపెన్ అయ్యర్ గారి సంగీత సారథ్యంలో ఉన్న వైవిధ్యం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: సున్నితమైన ప్రేమ కథ. కథానాయకుడు, నాయిక ఒకరినొకరు అమితంగా ప్రేమించుకుంటారు. విధి వారిని వేరు చేస్తుంది. ఆ విరహ వేదన, భావోద్వేగ పోరాటం, ఇంకా సంగీతపరంగా ఆ ప్రేమను ఆవిష్కరించిన రీతి, అన్ని కలబోసిన అద్భుతమైన సినిమా నీరాజనం ఏకచిత్రగానం శీర్షికన ఈ చిత్రం నుండి పాటలు వింటున్నారు.

ఇవాల్టి ఏక చిత్రగానం శీర్షికన నీరాజనం చిత్రంలోని పాటలు మిమ్మల్ని అలరించాయని భావిస్తూ రేపటి ఏక చిత్రగానంలో మరో అద్భుత సినిమాలోని పాటలు వినవచ్చు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9:15 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు, ఆ తర్వాత 9:00

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ.
1: పంతొమ్మిది వందల 1984లో జంధ్యాల దర్శకత్వం వహించగా నరేష్ పూర్ణిమ జంటగా నటించిన చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. ఒక అమ్మాయి తన మనసులో ఉన్న సున్నితమైన భావాన్ని విప్పి ఒక లేఖగా తన ప్రియుడికి పంపిస్తుంది. అతడు అది చదివి ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. వాళ్ళిద్దరి హృదయాల నడుమ సాగే ప్రణయాన్ని చక్కని భావుకతతో వివరించారు గీతరచయిత వేటూరి సుందర్రామూర్తి. మనసులో నుండి భావతరంగాలు ఉబికి వస్తుండగా ఆ అమ్మాయి తారలెన్నున్నా చంద్రుడి కోసం ఆకాశం వెతుకుతున్నట్లు తన చెంతకు చేరుకొమ్మని ప్రియుడిని కోరుతూ ఆ విరహాన్ని తాళలేనని పాడుకుంటోంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సంగీతం రమేష్ నాయుడు.

1973లో పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం నిండు కుటుంబం. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో తనయురాలు చేసిన తప్పుకు తల్లడిల్లుతుంది ఓ హృదయం. సూటిపోటి మాటలు ఆ హృదయాన్ని మరింత వేధించసాగాయి. ఆ బాధను తట్టుకోలేక ఊరు విడిచిపోదామనుకుంటుంది. ఇదంతా చూస్తున్న తోబుట్టువు ఈనాడు చేయికొట్టిన సమాజమే రేపటినాడు భేష్ అనేలాగా చేస్తానని పట్టుదలగా మాటలు పలుకుతాడు. నేరం భారమై తీరంలేని సంసారం ఎటుపోతోందని, ఏమైపోతుందని సాగిపోతున్న ఈ కరుణ రసాత్మక గీతాన్ని ఆలపించింది ఘంటసాల. రచన దాశరథి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

తెలుగునాట ఈ గాలిపటాల పాట బాగా ప్రాచుర్యం పొందింది. దారం పట్టుకుని ఎగురవేసే సమయంలో మన మనోభావాలకు ప్రతీకగా నిలుస్తుంది గాలిపటం. ప్రతి క్షణము గమనిస్తూ ఉండాలి, లేదంటే హోరుగాలికి ఓ పక్కకు ఒరిగిపోవచ్చు. మన మనసు కూడా అంతే. అనుక్షణం కనిపెట్టుకుంటూ అప్రమత్తంగా ఉంటేనే ఆపదలు దరిచేరవు. ఎంత గాలిలో ఎగురుతున్నా దారమే దానికి ఆధారం. పడుచు వయసులో ఉన్న ఓ యువజంట గాలిపటాలనెగురవేస్తూ పాడుకుంటున్న ఈ సరదా గీతం కులదైవం చిత్రంలోనిది. పాడినవారు ఘంటసాల జమునారాణి, రచన కొసరాజు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

స్వరాలను సుమాలతో, పదాలను ఫలాలతో పోల్చుతూ స్వరాలు పదాలు పండించేటి చక్కని వసంతం మా వెంట ఎప్పుడూ ఉంటుంది అనే భావాన్ని ప్రేమికులు పాడుకోవడం ఎంతో మధురంగా ఉంటుంది. తేనెలో తానమాడే తుమ్మెద అనడంలో ఆ తుమ్మెద ఎంత ఉత్సాహంగా ఉందో చెబుతున్నాడు. నదులపై ఉన్న అలలని వీణ తీగలతోనూ, వాటిని గాలి కదపడాన్ని వీణ మీటడంతోనూ పోల్చారు కవి. వేడితో తన భావాలను తెలిపి గ్రీష్మఋతువు వెళ్తే మెరుపుతో వర్షఋతువు వెళ్లిపోయిందట. హేమంత ఋతువు మంచుధాన్యాలు కులిచింది అనడంలో అటు రైతులు పంట నూర్చడాన్ని, ఇటు శరదృతువు కురిపించిన మంచును హేమంతం కులిచింది అనడాన్ని కలిపి ఎంతో చక్కగా చెప్పారు. ప్రేమించు పెళ్లాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం. రచన వేటూరి సుందర్రామ్మూర్తి. సంగీతం ఇళయరాజా.

మునిపల్లె రాజు రచించిన పూజారి నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 1971లో విడుదలైన పూజాఫలం. ఆప్యాయతానురాగాలు ఎరగని ఓ కలవారింటి అబ్బాయికి అమ్మాయిలంటే కాస్త బెరుకు. అనుకోకుండా ఓ కుటుంబం వారింట్లోకి అద్దెకు దిగుతుంది. ఆ కుటుంబంలోని అమ్మాయి ఈ అబ్బాయితో అల్లరి వేషాలు వేస్తూ చిలిపి మాటలతో కవ్విస్తుంది. ఆపై వ్యక్తిత్వం తెలుసుకుని మసలుకుంటుంది. ఆ అమ్మాయికి నవలలు చదవటం ఇష్టమని తెలుసుకున్న ఆ అబ్బాయి వాటిని తీసుకొచ్చి తనకు ఇస్తాడు. అభిమానం పొంగిపొర్లిన ఆమె ఆనందంగా పగలే వెన్నెలా అని పాడుకుంటుంది. పరవశించిన మనసుతో ఆ అబ్బాయి కూడా ఇలా ఓ పాట పాడుకుంటున్నాడు, ప్రకృతిలో విహరిస్తూ. పాడినవారు ఘంటసాల, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ప్రేమలో పడ్డాక ప్రేయసి కంటే అందం ఇంకోటి కనబడకపోయినా ఆమెకు పోటీ వచ్చేది చంద్రుడు. అసలే విరహవేదనతో బాధపడుతుంటే దానిపైన తన కిరణాలతో అత్తరుచల్లే గుణం ఆయనది. ఈ భావాన్ని ఎంతో సున్నితంగా తెలియజేశారు గీతరచయిత వేటూరివారు. ప్రేయసిని చూడగానే హృదయంలో ఏదో తెలియని అలజడి. ఆ హృదయం బయటకు వచ్చేద్దామని ప్రయత్నిస్తుందేగాని రాలేదు. కోయిల గొంతులో గమకాలు విని పరవశించిపోవడం రివాజు. అయితే ఈ గుండె గొంతుదాకా వచ్చాక అందులో పుట్టే గమకాలు ఇంకా ఉత్కంఠభరితంగా ఉంటాయని చెబుతున్నాడు. అది ఒక చెప్పలేని తీపి బాధ. ఆ గలంలో పుట్టే రాగాలు ఇంకా మధురంగా ఉంటాయి. వేటగాడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన పాట. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

లావణ్య ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాసన్ నిర్మించిన మంచి మనసులు చిత్రానికి ఏ మోహనగాంధీ దర్శకత్వం వహించారు. భానుచందర్, భానుప్రియ, రజని ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం 1986లో విడుదలైంది. ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకున్నవారు ఓవైపు, దూరమైన వ్యక్తిని ఆరాధిస్తున్నవారు మరోవైపు. ఇద్దరి మనసులో కొలువై ఉంది పవిత్రమైన ప్రేమే. కోరుకున్నవారిని దూరం చేసుకున్న వారిద్దరి జీవితాలను ప్రతిబింబింపజేస్తూ సాగిపోతుంది ఈ గీతం. కళ్ళు మూసినా తెరచినా తన రూపమే గోచరిస్తోందని, చూసే ప్రతి పువ్వులోనూ చెలినవ్వే కనబడుతోందని, కనువిందు చేసే తారల్లో తన కన్నులున్నాయని, మొగ్గల్లో నునుసిగ్గుల చెలి బుగ్గలను చూసుకుంటున్నానని, ఇకనైనా దర్శనమివ్వమని మేఘాలతో కబురు పంపానని ఆర్ద్రంగా పాడుతున్నాడు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

శిశీంద్రి చిట్టిబాబు 1971లో ఏ సంజీవి దర్శకత్వంలో విడుదలైన చిత్రమిది. ఇందులో శోభన్ బాబు, శారద, మాస్టర్ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో పాఠశాల ఉపాధ్యాయురాలు పిల్లల్ని చారిత్రక ప్రదేశాలకు తీసుకువెళ్తూ వాటి గొప్పదనం వివరిస్తున్న సన్నివేశం ఒకటుంది. ఏకశిలా నగరాన్ని గురించి, నాగార్జున సాగరం గురించి, అమరావతి గురించి పిల్లలకు ఆసక్తి కలిగే అంశాల గురించి తెలియజేస్తూ సాగిపోతుంది ఈ గీతం. పాడినవారు జిక్కీ బృందం, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం టి. చలపతిరావు.

0: హృదయాలు.
1: అమ్మాయి అలా నడుస్తూ ఉంటే మువ్వల సవ్వడి, నదులు పారుతుంటే వచ్చే శబ్ద తరంగాలను పోలి ఉందట. సూర్యాస్తమయ వేళ ఆ వెలుగు నారింజపండు రంగులో ఉంటుంది. ఆ సమయంలో ఆ అమ్మాయి బొంగమూతి పెట్టుకుని వడగళ్లు కురిపిస్తోంది. ఆ అలకే ఉబ్బి తబ్బిబ్బయ్యేలా ఉందట. రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, రచన వేటూరి సుందర్రామ్మూర్తి.

తాను వలచిన ఆ కథానాయకునితో పెళ్లైతే ఎంత మధురంగా ఉంటుందో అతడు తన ఎదుట ఉన్నట్టుగా ఊహించుకుని పాడుతుంది నాయిక. ఇద్దరి హృదయాలలో ఒకే లయ ఉంటే, ఒకరి కనుపాపల్లో మరొకరి రూపాలుంటే ఆ కాపురం అనురాగ ప్రతిరూపమవుతుంది. ఎప్పుడూ కలిసి ఉండడం వీలుపడదు కాబట్టి చిరు ఎడబాటు వారి ఐక్యతను పరిపుష్టం చేస్తుంది. 1972లో విడుదలైన మానవుడు దానవుడు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, రచన సి నారాయణరెడ్డి, సంగీతం అశ్వత్థామ.

సంతోషానికి మబ్బుని బాధకు చిహ్నంగా వాడుతూ ఉంటారు. అయితే ఓ కవి తనకు స్ఫూర్తినిచ్చే అమ్మాయికి దూరమవుతాడు. ఆ విరహంలో మేఘాలతో సందేశం పంపాలనుకుంటాడు. వసంతం వెళ్లిన తరువాత కూసే కోయిలనై తెల్లవారు కురిసే వెన్నెలలా తన జీవితం వృధా అని ఆర్ద్రంగా ఆలపిస్తున్నాడు. మేఘ సందేశం చిత్రం కోసం కేజే యేసుదాసు పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

ఆవిడ కలవారింట ఆడపడుచు. అతనిది ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ నేపథ్యం. ఒక భావుకుడు, ఒక ప్రేమికుడు పాడుకునే పాటను ఆ కథానాయకుడు రేడియోలో వినిపిస్తున్నాడు. ఆ గీతం విని మురిసిపోయి అతన్ని వలచి పెళ్లి చేసుకుంటుంది కథ.

నాయిక. పరిస్థితుల వైషమ్యం, అభిప్రాయాల వైరుధ్యం వల్ల మెట్టినింటి నుంచి పుట్టినింటికి వెళ్లిపోతుంది. గతాన్ని తీయని అనుభూతులుగా తెలియజేసే మొదటి చరణం, ఆత్మీయతకు అంతరంగాల అల్లికకు భిన్నంగా ఉన్న స్థితి రెండవ చరణం. శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ పాట సినీ దర్శకులు పట్టు సారథ్యంలో 1973లో ఏవిఎం నిర్మించిన పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన పైల్స్ ప్రాబ్లం ఈ అంశం గురించి డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.

ఉదయం 7:30 జననజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కొరిన సినీ గీతాలు, అలాగే ఉదయం 8:15 జననజని శ్రోతలు ఫోన్ ద్వారా కొరిన సినీ గీతాలు వింటారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 20 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 5:53 మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.